ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఎదుటివారిపై అసూయ పడుతున్నాము అంటే అది మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి అన్నారు అబ్రహం లింకన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:59:10 శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే బాసిద్ గారు.
1: జీవరాశుల్లో అత్యుత్తమ జీవి మనిషి. పరిశీలించి చూస్తే మనిషి కోసమే ఈ యావత్సృష్టి సృష్టించబడినట్లు అర్థమవుతుంది. అలాంటి మనిషి జీవన పయనం చాలా చిత్రంగా

0: ఉంటుంది. అమ్మ గర్భంలో మూడు చీకటి పొరల నడమ కంటికి కనిపించని రెండు చిన్న వీర్య కణాల కలయికతో ప్రాణం పోసుకుంటుంది. 9 నెలల కాలంలో ఒక అద్భుతమైన ఆకారంలో మలుచుకుని లోకంలోకి వస్తాడు. 9 నెలలు అమ్మ కడుపులో బొడ్డు పేగుతో పోషించబడతాడు. ఈ లోకానికి వచ్చాక అమ్మ రొమ్ముల్లోని రక్తాన్ని పాలగా మారి ఆహారం అవుతుంది. ఆ తర్వాత దంతాలు అంటే పండ్లు వస్తాయి. నాలుకకు రుచి తెలుస్తుంది. పైనుంచి వర్షాన్ని కురిపించి మట్టిని రకరకాల ఆహార పదార్థాలుగా చేసి ఆహారంగా అందిస్తే వాటిని ఆస్వాదిస్తూ జీవన ప్రయాణం సాగిస్తాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మజిలీలు దాటుకుంటూ మృత్యుకోవిట్లోకి ఒదిగి మళ్లీ ఏమీ లేని స్థితిలోకి వెళ్లిపోతాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ నేటికీ ఈ మానవ జీవిత మర్మమేమిటో తెలుసుకోలేకపోతున్నాడు. 1450 సంవత్సరాలకు పూర్వమే మానవాళి మార్గదర్శి మానవ జీవిత మర్మాన్ని శాస్త్రీయంగా సవివరంగా వివరించిన ఖురాన్ గ్రంథం మనిషి జీవిత మర్మాన్ని గురించి ఈ విధంగా తెలియచేస్తుంది. మేము అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా అంటున్నాడు, తుచ్చమైన నీటితో మిమ్మల్ని పుట్టించలేదా? ఒక నిర్ణీత కాలం వరకు దాన్ని ఒక సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచలేదా? చూడండి, మేము దీని చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాం. ఎలాంటి పరికరాలు లేకుండా 9 నెలల కాలంలో ఇంత అద్భుతమైన ఆకారంలో ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నలకు సమాధానం ఖురాన్లోని 75వ సూర 36 నుంచి 49వ వాక్యం వరకు సృష్టికర్త అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. మానవుడు తనను విచ్చలవిడిగా వదిలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? అతని తల్లి గర్భంలో కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువు కాదా? తర్వాత అతడు ఒక నెత్తుటి ముద్దగా మారాడు. ఆ తర్వాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు. ఆపై అతని అవయవాలను రూపొందించాడు. ఆపై దాని నుండి స్త్రీ పురుషులు అనే రెండు జాతులను సృష్టించాడు. అలాంటప్పుడు ఆయన మరణించిన వారిని మళ్లీ బ్రతికించలేడా? అంటే తప్పకుండా మళ్లీ మరణాంతరం లేపుతాడు. అంటే ఈ జీవితం ఇచ్చింది పరీక్ష కోసం. ఇక్కడ లభించిన జీవితం ఒక పరీక్ష. ఇక్కడ లభించిన అవకాశం ఎలా వినియోగిస్తారో చూడాలని ఈ జీవితం ఇవ్వబడింది. ఇదే విషయాన్ని ఖురాన్లో 76వ సూర 1 నుంచి 3వ వాక్యంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలియచేస్తున్నాడు, మేము మానవుణ్ణి పరీక్షించడానికి అతనిని ఒక విశ్రమ వీర్య బిందువుగా సృష్టించాం. ఈ లక్ష్యం కోసం మేము అతన్ని వినేవాడుగా చూసేవాడుగా చేశాం. మేము అతనికి మార్గం చూపాం, అంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఇవ్వడం జరిగింది. ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు, లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు. అంటే మీకు ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకుని నీతి నిజాయితీగా మంచివారిగా ఖురాన్లో చేసిన ఆదేశాలకు అనుగుణంగా జీవించవచ్చు, లేదా ఇదే జీవితం అనుకుని విచ్చలవిడిగా కూడా జీవించవచ్చు. కానీ జాగ్రత్త, మరణం తథ్యం. మరణాంతరం ఇక్కడ చేసిన ప్రతి పనికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అంటుంది ఇస్లాం. మీరు స్వేచ్ఛాజీవులు కాదు, మీరు చేసే ప్రతి పని రాయబడుతుంది. ఇదే విషయాన్ని ఖురాన్లో, ఓ మానవుడా, పరమదాత అయిన నీ ప్రభువుని గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు, తాను తలిచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు. ఎంత మాత్రమూ కాదు, అసలు విషయం ఏంటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు, కాని మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు. మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు, మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు అంటుంది. అలాగే మరో చోట, మానవుడు నాశనమవుగాక ఎంత కరుడుగట్టిన సత్య తిరస్కారితడు. ఏ వస్తువుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు? ఒక రేసస్సు బిందువుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు. తర్వాత అతని అదృష్టాన్ని నిర్ణయించాడు, అంటే ఎక్కడ పుట్టాలి, ఎక్కడ జీవించాలి, ఎప్పుడు ఎక్కడ మరణించాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్లాలి అనేది నిర్ణయమైపోయింది. ఆ తర్వాత అతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు. ఆపై అతనికి మరణాన్నిచ్చి సమాధికి చేర్చాడు. మళ్లీ తాను తలచినప్పుడు అతన్ని రెండోసారి లేపి నిలబెడతాడు. ఎంత మాత్రము కాదు, అల్లాహ్ ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడో ఆ విధిని ఇతను నెరవేర్చలేదు, అంటే ఎలా జీవించాలో తెలియచేసిన ఆదేశాలను పాటించడం లేదు. ప్రతి పని సృష్టికర్త అయిన దైవానికి సమాధానం చెప్పుకోవాలని భావనతో భయభక్తులతో జీవిద్దాం.
1: విన్నారు కదా, శ్రీ ఎస్కే బాషిద్ గారు అందించిన సుభాషితం. అది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.
2: మన రాష్ట్రంలో ఎక్కువగా రైతులు వేసవి కాలంలో తోటకూర, వంకాయ, టమాటా,

0: సాగు చేస్తారు. ఈ విధంగా సాగు చేసిన కూరగాయలను తిరిగి వర్షాకాలంలో విత్తకుండా కొన్ని మేలైన యాజమాన్య పద్దతులు పాటించి గ్రోబర్ట్ టెక్నాలజీతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. గ్రోబర్ట్ టెక్నాలజీ అంటే ఒకసారి పంట కోత పూర్తయిన తర్వాత అదే మొక్క నుండి మళ్లీ కొత్త రెమ్మలు వచ్చేలా చేసి రెండవసారి లేదా మూడవసారి కూడా దిగుబడి తీసుకునే పద్దతి. దీన్ని రిటర్న్ క్రాపింగ్ లేదా పునరుత్పత్తి సాగు అని కూడా అంటారు. చెరకు, అరటి పంటల్లో ఈ విధానం సాధారణం. ఇప్పుడు కూరగాయల్లో కూడా రైతులు విజయవంతంగా వాడుతున్నారు. గ్రోబ్యాక్ విధానం అన్ని కూరగాయ పంటలకు ఈ పద్దతి పనిచేయదు. వేరు వ్యవస్థ బలంగా ఉండి కాండం నుండి మళ్లీ చిగురించే గుణమున్న పంటల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పంట కోత పూర్తయిన వెంటనే ఎండిన కుళ్లిన కొమ్మలను తీసివేయాలి. టమాటా, వంకాయ, మిరప భూమి నుండి 25-30 సెంటీమీటర్ల ఎత్తులో ప్రధాన కాండాన్ని వదిలి పైభాగాన్ని కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డో మిశ్రమం 1% లేదా కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ పేస్ట్ ను పోయాలి. దీనివల్ల శిలీంధ్రాలు ఆశించవు. ఇక రెండవ దశ పోషక యాజమాన్యం. కత్తిరింపులు అయిన 2-3 రోజులకు 19:19:19 ఎస్పీకే 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పాదుల్లో పోయాలి. యూరియా 10 గ్రాములు ప్లస్ డిఏపీ 10 గ్రాములు ప్రతి మొక్కకు వేసి నీరు పెట్టాలి. సూక్ష్మ పోషకాలైన బోరాన్ 2 గ్రాములు, జింకు 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేస్తే కొత్త చిగుళ్లు వస్తాయి. జీవన ఎరువులైన వేప పిండి 100 గ్రాములు, ట్రైకోడర్మా 10 గ్రాములు ప్రతి మొక్కకు వేస్తే వేరుకుళ్లు రాకుండా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. కొమ్మలు కత్తిరించిన 7-10 రోజుల వరకు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. అతిగా నీరు ఇస్తే కాండం కుళ్లిపోతుంది. కొత్త చిగుళ్లు వచ్చాక సాధారణ తడులు ఇవ్వాలి. ఇక సస్యరక్షణ. కొత్త చిగుళ్లు లేతగా ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 10 రోజులకొకసారి పిచికారి చేయాలి. గ్రోబర్ట్ టెక్నాలజీ వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. మళ్లీ నారు పోయటం, నాటడం, పందిరి ఖర్చు ఉండదు. 40-50% వరకు సాగు ఖర్చు ఆదా అవుతుంది. కొత్తగా నాటితే 60-75 రోజులకు సరిపోతుంది. గ్రోబ్యాక్ లో 25-30 రోజుల్లోనే మళ్లీ కాపుకు వస్తుంది. రెండవ పంటకు పెట్టుబడి తక్కువగా అవుతుంది కాబట్టి లాభం కూడా ఎక్కువగా వస్తుంది. ఈ పద్ధతిలో పదే దున్నడం తగ్గుతుంది కాబట్టి నేల గుల్లబారదు. కూలీల కొరత అధిగమించవచ్చు. నాటు వేసే పని కూడా ఉండదు. గ్రోబ్యాక్ లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి పంటలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఉంటే గ్రోబ్యాక్ పనిచేయదు. ఆరోగ్యమైన మొక్కలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. హైబ్రిడ్ రకాల కంటే స్థానిక రకాలే గ్రోబ్యాక్ అనుకూలంగా ఉంటాయి. ప్రతి దిగుబడికి 15-20% తగ్గిపోతుంది. 2-3 సార్లు పంట తీసుకున్న తర్వాత కొత్తగా నాటడం మంచిది. వరుసగా 2-3 సంవత్సరాలు ఒకే పొలంలో గ్రోబ్యాక్ చేస్తే తెగుళ్లు పెరుగుతాయి. మధ్యలో జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు వేయాల్సి ఉంటుంది.
1: రైతు సమాచారం విన్నారు.

స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి అన్నారు లెనిన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో మీరు దాసరి వెంకటేశ్వరరావు.

ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 విజయపదం కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో విదేశీ భాష నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి, శ్రీ సుంగ శ్యాంప్రసాద్. 7:45 చిత్రగీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాతి ఇందులో వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీకి నుంచి ఉంటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:30 శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నర్లహరి. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒక చిత్రంలోని పాటలు. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రంలో ఉంది. శాస్త్రీయ సంగీత కార్యక్రమం మధ్యాహ్నం 12:10 ప్రసారమవుతుంది. ఇందులో అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. తెలుగులో వార్త ప్రసారం మధ్యాహ్నం 12:30 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి

ప్రసారం మధ్యాహ్నం 2:30 కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. ఏకచిత్రగానం 3:30 4 గంటలకు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:45 జానపద గేయాలు వింటారు. చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ప్రసారమవుతుంది. ఇందులో మిరప పంటలో పురుగుల నివారణ కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అనంతరం వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ గురించి తెలుసుకోవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఈరోజు రాత్రి 8:00 ప్రసారమవుతుంది. సర్వభూపాల వాహన సేవ కార్యక్రమం 8:30 కిన్నర లహరి శ్రోతలు కొన్ని చిత్రగీతల కార్యక్రమం. రాత్రి 8:45 సమాచార సంధ్య హిందీల వార్తలు. 9:00 News@9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతం వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నది, ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ

0: సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ
3: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 నుంచి 15 నిమిషాలు చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్దపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.

0: రాష్టంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ భారతం ఆపూర్తి శృంఖలానాం శస్త్రీకరణస్య మధ్యే విశ్వసనీయస్య అర్ధచాలక వినిర్మాణస్య వైశ్విక కేంద్ర రూపేణ ప్రతిష్ఠాపితమస్తి. అసౌ ఉక్తవాన్ యత్ విశ్వం నూతనానాం విశ్వసనీయ వినిర్మాణ కేంద్రాణాం అన్వేషణం కరోతి తథా భారతం ఏతస్యాః ఆవశ్యకతాయాః పూర్తయే నిరంతరం సజ్జీకరోతి. సహ ప్రతిపాదితవాన్ యత్ మహత్వపూర్ణేషు ఉద్యోగేషు భారతస్య ప్రగతిః వైశ్వికాః ఆపూర్తి శృంఖలాః సుదృఢీకరిష్యతి తథా విశ్వే పరివర్తమానానాం ఆపూర్తి శృంఖలా సంబద్ధానాం ఆహ్వానానాం మధ్యే నూతనావసరాణాం సృజనం కరిష్యతి. ప్రధానమంత్రి హ్యః నవదిల్ల్యాం యశో భూమౌ సెమికాన్ ఇండియా ఇత్యేతస్య పంచమ సంస్కరణస్య ఉద్ఘాటనం కుర్వన్ ఏతత్ ఉక్తవాన్.
2: भारत हर वो कदम उठा रहा है जो हमें सेमी कंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए. भारत मदर ऑफ डेमोक्रेसी है. ऐसा देश जब एक क्रिटिकल इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है. और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती. भारत में हो रहे इस डेवलपमेंट को हमें इस बड़े नजरिए से भी देखना है. भारत की एस्पिरेंस आपके सामने और भारत में बन रहे नए अवसर आपका स्वागत करने के लिए तैयार है.
1: ततः परम कार्यक्रमस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् केन्द्रीय मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् सेमिकॉन 2.0 इति पारिस्थितिकतन्त्रस्य अन्तर्गतम् अद्यावधि प्रायः 1,00,000,000,000,000 रूप्यकाणां निवेश सम्बद्धाः प्रतिबद्धताः प्राप्ताः सन्ति. भाजपेति दलेन प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः 670तमस्य जन्मदिवसस्य उपलक्ष्ये ह्यः मासैक पर्यन्तं प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः. अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति. अनेन अभियानेन गुजरात राज्यस्य मुख्यमन्त्री रूपेण श्रीमोदिनः

0: एकाधिक द्विसहस्रतम वर्षस्य अक्टूबर मासस्य सप्तमे दिनांके शपथ ग्रहणस्य पञ्चविंशति वर्ष पूर्तिरपि स्मर्यते। अभियानम् आगामी मासस्य सप्तदश दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। विदेश मन्त्रालयेन पारपत्र संशोधन नियमाः 26/26 इति अधिसूचिताः, येन 80-90 शततम वर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति। संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तं उतवा तस्य 18 वर्षवयः प्राप्तिपर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति। अमेरिका देशे भारतस्य राजदूतः विनय मोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामग्येल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं 27-100 धावनांकैः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 43% వర్షపాతం నమోదైంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వగా 4 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 179 మిల్లీమీటర్లు కాగా 241.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు కేవలం 10.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు 325 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా వానాకాలంలో సీజన్లో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ జిల్లాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దేశంలోని 22 భాషల్లో వికసిత్ భారత్ క్విజ్ పోర్టులు అందుబాటులో ఉన్నాయని, మైభారత్ పోర్టల్లో కొత్తగా తమ 30 పేర్లు నమోదు చేసుకునే వారికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని మైభారత్ జిల్లా విభాగాధికారి వెంకట రాంబాబు తెలియజేశారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో చేయూత పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణలను అధికారులు ప్రారంభించారు. అర్హులకే పెన్షన్ను అందించాలన్న లక్ష్యంతో దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను 360 డిగ్రీల సాఫ్ట్వేర్కు అనుసంధానించారు. సాఫ్ట్వేర్ సాయంతో దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా రిమార్క్ కాలమ్స్ అభ్యంతరాలు పొందుపరిచారు. మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మహా 2026 కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు అభివృద్ది శాఖను ఆదేశించింది. ఈ ఏడాది మన అంగన్వాడీ మన బాధ్యత అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని 1840 అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ శాఖల సమన్వయంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా మహిళా శిశు అభివృద్ది సంక్షేమ శాఖ సిద్దమైంది. 7 వైసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని సీడీపీఓలకు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 32.49 కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేశారు. జనాభా ఆధారంగా టైడ్ విభాగంలో ప్రతి వ్యక్తికి 202, ఆన్లైన్ విభాగంలో 135 రూపాయల చొప్పున నిధులు కేంద్రం కేటాయించింది. జిల్లాలో సుమారు 9.64 లక్షల గ్రామీణ జనాభా ఉంది. ఏదలపురం మున్సిపాలిటీ వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రధాన కూడళ్ల సుందరీకరణ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన జంక్షన్లను అభివృద్ది చేయాలని కోటి రూపాయల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో మున్సిపల్ అధికారులు నాయుడుపేట, వెంకటగిరి, కోదాడ క్రాస్ రోడ్ 3 జంక్షన్లలో పలు అభివృద్ది పనులు చేస్తున్నారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి పాలేరు కాల్వకు

0: కు నీటిని వదలడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎల్లినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో రైతుల పంటలను కాపాడడానికి ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని వదిలింది. సాగుపై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ పూర్తి చేసి సేంద్రీయ సాగు చేసే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చంగూడ గ్రామానికి చెందిన యువ రైతు పొట్ల నవీన్. నవీన్ తండ్రి శ్రీనివాస్ ఓసారి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటనే నవీన్ ఆలోచనను మార్చింది. రైతులు మందులు పిచికారీ చేస్తూ వాటితో పండించే పంటలను ఆహారంగా తీసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారని ఆలోచించాడు. సేంద్రీయ పంటలు పండించాలని సంకల్పించి రెండేళ్లుగా సేంద్రీయ పద్దతిలో అపారాలు కూరగాయలు వరి పండిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వినాయక నవరాత్రుల సందర్భంగా వాడవాడలా గణపయ్య పూజలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు విద్యుత్ దీపాలంకరణలతో మండపాలు మెరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే యువకులు గణపయ్య వేడుకలతో పండుగ సందడి తెస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం చేసిన ప్రచారం కారణంగా చాలా చోట్ల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జిల్లాలో నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రైవింగ్ లైసెన్సుల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో నానాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రజలను రోడ్డు భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సుల మంజూరుకు ముందుగానే రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాహన చట్టం, డ్రైవింగ్ లో మెలకువలు వంటి అంశాలపై 6 వీడియోలు తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించింది.
1: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
3: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లాయ్ చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లాయ్ చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
2: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి 5 బిలియన్ డాలర్ల భారీ

0: చేయబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్ లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
1: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్ తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమాపేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13,750

0: 36 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్రీ వినాయక విజయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

0: కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:45 మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజయపదం. ఈనాటి విజయపదం కార్యక్రమంలో విదేశీ భాషా నైపుణ్యాలలో ఉద్యోగ అవకాశాలు నిర్వహణ శ్రీ కొల్లుపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీమతి బిశ్రుతి, శ్రీ సుంగ శ్యామ్ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
2: ఆకాశవాణి. విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం.
3: డిగ్రీ మాత్రమే కాదు, విదేశీ భాష కూడా ఇప్పుడు విలువైన కెరీర్ నైపుణ్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు వేగంగా విస్తరిస్తుండటం, భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు, విదేశీ కంపెనీల పెట్టుబడులు పెంచడం వల్ల ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఏ యుగంలో మెషిన్ ట్రాన్స్లేషన్ అందుబాటులో వచ్చినప్పటికీ ఖచ్చితమైన కమ్యూనికేషన్, వ్యాపార చర్చలు, కస్టమర్ రిలేషన్షిప్, లోకలైజేషన్, అంతర్జాతీయ మార్కెటింగ్ వంటి రంగాల్లో మానవ నైపుణ్యానికి ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం

0: డిమాండ్ ఉన్న విదేశీ భాషలు ఏవి, వాటిని ఎక్కడ నేర్చుకోవాలి, ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి, వేతనాలు ఎలా ఉంటాయి, ఇలాంటి పూర్తి సమాచారం తెలుసుకుంటారు ఈనాటి విజయపదం.
1: నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీతోనే సరిపోదు. మీ విద్యకు ఒక విదేశీ భాషను కూడా జోడిస్తే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి. నేడు నేర్చుకునే ఒక కొత్త భాష రేపు మీకు అంతర్జాతీయ కెరియర్కు పాస్పోర్ట్గా మారవచ్చు. జపనీస్, జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్, కొరియన్, చైనీస్ ఇలాంటి విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, ఎంబసీలు, టూరిజం, విమానయాన, ఈ కామర్స్, విద్య, అంతర్జాతీయ వాణిజ్య సంస్థల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, కేంద్ర విద్యాసంస్థలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా విదేశీ భాషల్లో సర్టిఫికేట్, డిప్లొమా, అడ్వాన్స్ కోర్సులను అందిస్తున్నాయి.
0: గతంలో ఫార్మా, బీపీఓ రంగాల్లో మాత్రమే ఫారెన్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోని సంస్థల్లోనూ విదేశీ భాషా నిపుణులు అవసరమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మన దేశంలో పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, జీసీసీలు, డేటా సెంటర్లు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. దీంతో ఇవి కూడా విదేశీ భాషల నిపుణులకు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్, కేపీఓ, ఎల్పీఓ, కన్సల్టింగ్, టూరిజం అండ్ ట్రావెల్ సంస్థల్లో ఫారెన్ లాంగ్వేజ్ నిపుణుల నియామకాలు జరుగుతున్నాయి.
1: ఫ్రెంచ్ లాంగ్వేజ్ దాదాపు 50 దేశాలకు అధికారిక భాషగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ నెలకొనుంది. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో నైపుణ్యం సాధిస్తే నెలకు సగటున 50,000తో కెరియర్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అకడమిక్ గాను ఫ్రెంచ్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా సర్టిఫికేట్ స్థాయి నుంచి పీజీ వరకు పలు కోర్సులు అభ్యసించవచ్చు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వివరాలు మెరిండా హౌస్, ఢిల్లీ యూనివర్సిటీ, అలియన్స్ ఫ్రాన్సిస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇఫ్లూ హైదరాబాద్. ఇందులో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అందుబాటులో ఉంది.
0: ఇటీవల కాలంలో జర్మన్ లాంగ్వేజ్ కూడా డిమాండ్ పెరుగుతోంది. అకాడమిక్ గా జర్మనీలో ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ లో బేసిక్ ప్రొఫిషియన్సీ ఉండాలనే నిబంధన ఉంది. ఈ భాషను నేర్చుకునేందుకు జర్మన్ ఎంబసీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు పనిచేస్తున్నాయి. A1 నుంచి C2 వరకు 6 స్థాయిల్లో ఉండే కోర్సులను పూర్తి చేస్తే ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటేటర్స్, డాక్యుమెంట్ రైటర్స్ గా అవకాశాలు లభిస్తున్నాయి. జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు గోయత్ జర్మన్, ఇన్లింగ్వా.
1: అంతర్జాతీయంగా డిమాండ్ నెలకొన్న మరొక భాష జపనీస్. మన దేశంలోని పలు రంగాలకు చెందిన సంస్థలు జపాన్ లోని దాదాపు 300కు పైగా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు భారీ సంఖ్యలో ఇంటర్ప్రిటేటర్స్, ట్రాన్స్లేటర్స్ అవసరం ఏర్పడుతోంది. అదేవిధంగా జైకా అంటే జపాన్ ఇండియా కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా జపాన్, భారత్ల మధ్య అధికారికంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జపనీస్ డిమాండ్ కు మరొక కారణం. JNU న్యూఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఫర్ కెరియర్ స్టడీస్, YMCA ఢిల్లీ యూనివర్సిటీ, నిహోంగో బషి ఇవన్నీ కూడా జపనీస్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్.
0: ప్రపంచంలో దాదాపు 30% మంది మాట్లాడుతున్న భాషగా చైనీస్ లాంగ్వేజ్ గుర్తింపు పొందింది. ముఖ్యంగా చైనా పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ భాషా నిపుణుల అవసరం ఏర్పడింది. మన దేశంలో చైనా భాష నేర్చుకునేందుకు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ లో అవకాశం ఉంది. JNU, ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియా చైనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో చైనీస్ భాషను నేర్పిస్తున్నారు.
1: UNO, యూరోపియన్ యూనియన్ వంటి ప్రముఖ సంస్థల్లో అధికారిక భాష స్పానిష్. దీంతో అంతర్జాతీయంగా స్పానిష్ భాషకు డిమాండ్ నెలకొంది. మన దేశ సంస్థలు స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్ గా పేర్కొనే లాటిన్ అమెరికా, అర్జెంటీనా, కొలంబియా ఇటువంటి దేశాలతో పలు వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇది స్పానిష్ వచ్చిన వారికి కెరియర్ అవకాశాలకు దోహదపడుతుంది. స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్ JNU, ఐపీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ అకాడమిక్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇన్లింగ్వా ఇవన్నీ కూడా స్పానిష్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.
0: ఇక కొరియన్ లాంగ్వేజ్. ఇటీవల కాలంలో డిమాండింగ్ లాంగ్వేజ్ గా కొరియన్ భాష నిలుస్తోంది. కొరియాకు చెందిన

0: పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థలతో కలిసి మన దేశంలోని కంపెనీలు సంయుక్తంగా వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఫలితంగా కొరియన్ లాంగ్వేజ్ నిపుణుల కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. కొరియన్ లాంగ్వేజ్ కు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీ యూనివర్సిటీ, JNU.
1: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అన్ని భాషల్లో చొచ్చుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు ఉపాధి మార్గంగా ఉంటోంది. AI టూల్స్ లో లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ప్రక్రియను సంస్థలు చేపడుతున్నాయి. దీంతో పోస్ట్ ఎడిటర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, హ్యూమన్ రివ్యూయర్స్ ఇటువంటి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా మిషన్ ట్రాన్స్లేషన్ పరిశీలించుకునేందుకు కూడా లాంగ్వేజ్ నిపుణులను AI సంస్థలు నియమించుకుంటున్నాయి.
0: ఇక ఈ ఫారెన్ లాంగ్వేజెస్ తో ఏ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయో చూస్తే, ఐటీ కంపెనీలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు అంటే JCCలు, BPO, KPO, ఎంబసీలు, అంతర్జాతీయ సంస్థలు, టూరిజం, విమానయాన సంస్థలు, ఈ కామర్స్, విదేశీ విశ్వవిద్యాలయాలు, కంటెంట్ లోకలైజేషన్, అంతర్జాతీయ మార్కెటింగ్, విదేశీ వ్యాపార అభివృద్ధి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
1: ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్, లోకలైజేషన్ స్పెషలిస్ట్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, గ్లోబల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ ట్రాన్స్లేటర్, లాంగ్వేజ్ ట్రైనర్, డిప్లొమాటిక్ అసిస్టెంట్, ఫారెన్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్, ఇటువంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.
0: ఈ జాబ్ ప్రొఫైల్స్ కు సంబంధించి చేయాల్సిన కోర్సుల విషయానికి వస్తే, సర్టిఫికేట్ డిప్లొమో, అడ్వాన్స్డ్ డిప్లొమో, BA ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్, MA ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్, JLPT, టెస్ట్ DAF గోయత్ జర్మనీ, DELF, DALF ఫ్రెంచ్, TOPIK కొరియన్, DELA స్పానిష్, HSK చైనీస్ వంటి కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
1: ఇక ఈ కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలను చూసినట్లయితే, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, విదేశీ సాంస్కృతిక కేంద్రాలు, ప్రైవేట్ భాషా సంస్థలు, ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్లు, JNU న్యూఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీ, HCU హైదరాబాద్, IFLU హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ జర్మన్ గోయత్.
0: ఇక ఈ ఫారెన్ లాంగ్వేజెస్ తో కెరీర్ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఫారెన్ లాంగ్వేజ్ లో సర్టిఫికేట్లు సొంతం చేసుకుంటే టూరిజం మొదలు కోర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, BPO, KPO, LPO విభాగాల్లో GCCలు, డేటా సెంటర్లలో కొలువులు అందుకోవచ్చు. సగటు వేతనం నెలకు 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది.
1: ఫారెన్ లాంగ్వేజ్ లో PG ఆపై కోర్సులు చేసిన వారికి అధ్యాపక వృత్తిలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్ స్థాయిని బట్టి నెలకు 30,000 నుంచి 60,000 వరకు వేతనం లభిస్తోంది.
0: స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఫారెన్ లాంగ్వేజ్ నైపుణ్యాలు దోహదం చేస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ సంస్థలు, టూరిజం సంస్థల్లో అనువాదకులుగా రిటెన్ అండ్ స్పోకెన్ ఫ్రీలాన్సింగ్ విధానంలో పనిచేయవచ్చు.
1: ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు ప్రభుత్వ విభాగాల్లో కూడా ఉద్యోగాలు పొందే మార్గాలున్నాయి. మన దేశంలోని ఇతర దేశాల ఎంబసీలు, UNO ప్రాంతీయ కేంద్రం, యూనిసెఫ్, యునెస్కో, ADB వంటి సంస్థల్లో ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటేటర్స్ గా అవకాశాలు పొందవచ్చు.
0: అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు, అవకాశాలను సృష్టించుకోవాలి. గ్లోబల్ కెరీర్ కు పాస్పోర్ట్ గా ఉన్న ఫారెన్ లాంగ్వేజెస్ ను నేర్చుకోండి, బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోండి. ఇదే ఈనాటి విజయ పదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: పల్లకిలో శ్రోతల ముచ్చట,
3: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
3: 0874-29-5038,
4: మరొక నెంబర్ 29-5039.
3: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30 నిమిషాలకు,
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునః ప్రసారం.

మీరు విన్నా పాట కల్పన చిత్రం కోసం పి సుశీల లభించారు. వీరు పాడిందే మరో పాట చిత్రం మేఘ సందేశం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: మీరు వింటున్న పాట జ్యోతి, చిత్రం కోసం పి సుశీల లభించారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15 వింటారు మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 205 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చీఫ్ మేనేజర్ 10 ఖాళీలు, సీనియర్ మేనేజర్ 49 ఖాళీలు, మేనేజర్ 118, ఆఫీసర్ 28 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 205 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సప్లై చైన్, ట్రేడ్ ఫైనాన్స్, టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఐటీ ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్ట్ అండ్ ఏసీ ఎల్ఏ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు 1, 2026 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://bankofindia.bank.in https://bankofindia.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 25, 2026. మరొక ప్రకటన. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. రీజనల్ రూరల్ బ్యాంక్ వీటిల్లో 13,706 పోస్టులకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఇందులో ఆఫీసర్, ఆఫీసర్ అసిస్టెంట్, మల్టీపర్పస్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ ప్రిలిమినరీ

0: పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 13,706 ఖాళీలు ఉన్నాయి. వాటిల్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 8,183, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ 4,256, ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 666, ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ విభాగంలో 182, ఆఫీసర్ స్కేల్ 2 సీఏలో 81, ఆఫీసర్ స్కేల్ 2 లా విభాగంలో 46, ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజ్మెంట్ 18 ఖాళీలు, ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ 16 ఖాళీలు, ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చరల్ ఆఫీసర్ 38, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్లు 220 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 13,706 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాస్ అయిన వారు అర్హులు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ ఉద్యోగానికి 18 నుంచి 28 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగస్తులు 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ స్థాయి ఉద్యోగులు 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్లు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలవారై ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. పోస్టును అనుసరించి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 21, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా ఇల్లందు 24 ఇంక్లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, సరిత, అశోక్, లావణ్య, ప్రకాష్, శ్రావణి, వాత్సల్య, సుకృతి, ప్రవస్తి, అశ్రిత, కార్తికేయ వీరి మిత్రులు, కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం సమకూర్చగా పి సుశీల ఆలపించారు చిత్రం ధనమా దైవమా చిత్రంలోనిది.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
6: మాటలు మీవి, పాటలు మావి.
5: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-29503.
6: మరొక నెంబర్ 295039.
5: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
6: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
5: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

0: మరుపురాని ఆ మధుర క్షణాలు,
1: మీ మాటలు మా పాటలు,
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: కార్యక్రమంలో తర్వాత పట్ట ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరి కుటుంబ సభ్యులందరూ

రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని కోరుతున్నారు. ఇల్లెందు బాటన్ ఫీట్ బస్తీ నుంచి చిన్నపాసి, ఖన్నపాసి, బాలపాసి, అరుణ్ దేవి, అరుణ్ కునో, అనుప్ కుమార్, అమృత, అనిత, బబిత, అక్షయ్, సునీత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటా పురాణ్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, సహజాది, ప్రవీణ్, రామ్ఫాల్ పాసి, వీరందరూ కోరుతున్న పాట పంతులమ్మ చిత్రంలోనిది.

0: శ్రోతలు, కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఈ ప్రసారంలో 9 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకెట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో 9 గంటలకు
1: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: కిన్నర్ లహరులు చివరికి వినండి. ప్రభు సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్పీ శైలజ ఆలపించారు చిత్రం ఎర్రమల్లెలు. ఈ పాట కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్ నుంచి హనుమల్ల రాజేష్, లలిత, మోక్షిత్, రాజేశ్వరి, నాగరాజు, హనుమల్ల హంసిని, హరిణి, నయన, మణిచంద్ర, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్ వీరందరి కోసం ఎర్రమల్లెలు చిత్రంలోని ఈ పాట.

అహంకారాన్ని విడిచిపెట్టి చూస్తే మన చుట్టూ ఉన్న ఆనందం కనిపిస్తుంది అన్నారు మదర్ థెరిస్సా. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.

0: సార్, పీవీఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమణి స్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవింద రెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమె కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మ రాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోరుకెలు నీనడు వేల్పుమ్రానుపాల వెళ్ళి బుట్టే అని. క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం

0: ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారు వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడు విహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు. చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతో మంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాల్ని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిల్లవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం సాక్షి సంతకం ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోను పుట్టలోను పువ్వులోను అన్నిటిలోను పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జన వర్జన పడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని, ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి. అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాలు తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. వేడుకొండలవాడ

వెంకటరమణ గోవింద గోవింద పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమనభృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్తస్వరూపో దురధిగమపద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్రచేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవారులతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. తెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే సంకల్ప మాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలున్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్లీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెబుతూ ఉన్నాడు. విశ్వం విష్ణు అనే పదాల ద్వారా ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, ఐదు రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానామధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించి ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి.

0: అని సూచిస్తున్నట్లుగా నిమలపింఛాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పదైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ, విహరిస్తూ, అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యశ్చ కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపిపరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషులు కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి. కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా అర్థత్రాణ పరాయణుడుగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయ ప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతి రేఖ ఏవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రక్రాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రయోజనమనుదిశ్యన మందోపి ప్రవర్తదే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి, వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య అల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డారు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా కానీ. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వాడు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్టు అమృతతుల్యమైనటువంటి

0: లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిన్నుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనిపిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నేను ఇవన్నీ వచ్చాయే బానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదేని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి మనకు వచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుక మహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నాము అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైన పైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్ ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవింద దథ దైవతం న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసో మునీనాంబర యస్య స్తంభిత పాణి రానతి కృతానందీశ్వరేనాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ

0: వాచ్మెన్ గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనస్సు అనుకుంటూ అడ్డగించబోయాడట. అడ్డగించలేదు, అడ్డగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మ స్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్ధమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి లాగిపోయింది అని అనుకుంటే అప్రార్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతా స్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప, మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కాని ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్విషమైపోయాడు. మరొక చోట ఎంతో మంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మన వంతు, మనం అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్జి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నిరివ్య చరిత్రములు వినుచు చుతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సులో ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి ఎందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమణి స్వామి, శ్రీ కె హరీష్ కుమార్.

0: శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో విఎంసీ ప్రొడక్షన్స్ వారి అన్నమయ్య చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు ఎంఎం కీరవాణి. సాహిత్యం అన్నమాచార్య కీర్తనలో వేటూరి సుందరరామ్మూర్తి భారవి అందించారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మను కీరవాణి, ఎస్పీ శైలజ, కెఎస్ చిత్ర, అనురాధ, రాధిక, సుజాత, రేణుక, శ్రీలేఖ ఆలపించారు. వినండి విఎంసీ ప్రొడక్షన్స్ వారి అన్నమయ్య చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

0: కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV/AIDS గురించి మరింత సమాచారం

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం శీర్షికన విఎంసీ ప్రొడక్షన్స్ వారి అన్నమయ్య చిత్రంలోని కొన్ని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కీరవాణి, సాహిత్యం అన్నమాచార్య కీర్తన, వేటూరు సుందరరామూర్తి భారవి అందించారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మను కీరవాణి, ఎస్పీ శైలజ, కెఎస్ చిత్ర, అనురాధ, రాధిక, సుజాత, రేణుక, శ్రీలేఖాంత్. ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట పి సుశీల ఆలపించారు. చిత్రం అనురాగ దేవత. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కె జయేష్ దాస్ ఆలపించారు. చిత్రం జీవన పోరాటం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మాటలు మీవి, పాటలు మావి. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 29503.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
2: రామవరం ఏం మౌనిక నాకు నచ్చిన పాట.
3: నా పేరు చంద్రకాంత గద్దే నాకు నచ్చిన పాట.
4: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989607 6. మరొక నెంబర్ 7989707158.

0: అనురాగ దేవత
1: వాణిజ్యరం ఆలపించారు చిత్రం మరో చరిత్ర చిత్రంలోని ఈ పాట.
2: Hey.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఈ జానకి ఆలపించారు చిత్రం ఆత్మబంధువు.

కార్యక్రమంలో ముందుగా వినండి నేనున్నాను చిత్రం కోసం శ్రేయా ఘోషల్ కేకే పాడిన పాట. సిరియన్ సాహిత్య మేనేజర్గా ఎవాన్ కీరవాణి సంగీతం అందించారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్పి పట్నాయక్ గంగా పాడిన పాట సుబ్బు చిత్రం కోసం.

0: వస్తావా పిల్ల?
1: స్టైల్ చిత్రం నుండి ఈ పాట వినండి.
0: ఆహా చిరు చెయ్యేస్తే ఓహో

మీ ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: successfully neutralizing two Jaish terrorists under Operation Sohan in Udhampur. Army Commander Lieutenant General Pratik Sharma complimented White Knight Corps for their swift, precise and professional action in neutralizing two terrorists during Operation Sohan in Majalta area of Udhampur district. Our correspondent reports that the successful intelligence-based operation conducted in seamless synergy with J&K Police and CRPF once again underscores the strength of joint interagency coordination in the counter-terrorism grid. Defence Minister Rajnath Singh will visit Keralam and Karnataka today. In a social media post, Mr. Singh said he will attend the inaugural ceremony of an event organised by Janmabhoomi, a prominent Malayalam daily in Kochi, Keralam. Later in the evening, the Defence Minister will attend a handing over ceremony in Bengaluru for the light combat aircraft Tejas final operational clearance twin-seater trainer and Hindustan Turbo Trainer 40 basic trainer aircraft to the Indian Air Force and Dhruv NG helicopters to Pawan Hans Limited. The first meeting of the Joint Parliamentary Committee on the Foreign Contribution Regulation Amendment Bill 2026 will be held in New Delhi today. The committee will receive a briefing from representatives of the Ministry of Home Affairs on the provisions of the bill. Both Houses of Parliament on the 12th of August gave their nod to referring the Foreign Contribution Regulation Amendment Bill 2026 to a joint parliamentary committee for further scrutiny. The bill seeks to amend the Foreign Contribution Regulation Act 2010 with the objective of making use of foreign contributions more transparent and accountable. India has voted for a United Nations General Assembly UNGA resolution to allow Palestine President Mahmoud Abbas to address the high-level meeting of the Assembly in New York in the U.S. next week via video. Earlier, the U.S. refused to give him a visa to come to New York. The resolution was passed overwhelmingly yesterday with 152 votes, while only the U.S., Israel and Paraguay voted against it, and four others formally abstained. U.S. Deputy Permanent Representative Tammy Bruce defended the video refusal, accusing Palestine of not giving up on terrorism. Chief of Army Staff General Dhiraj Seth visited Russian Land Forces headquarters as part of his three-day official visit to Russia. The interaction focused on deepening military cooperation and expanding training engagements. Indian tech ball debutant Quincy Joachim D'Souza stormed into the semi-finals of the Aichi Nagoya Asian Games in Japan after securing two wins in the women's singles event this morning. Quincy produced a strong comeback in her Group A match 2 encounter against Japan's Yuina Sakamoto to seal a hard-fought 2-1 victory. The Indian debutant followed it up with a convincing 2-0 win over Cambodia's Kuen Yen DY in Group A match 3. Benchmark domestic equity indices were trading moderately up in the forenoon session today. The Sensex rose 113 points to 74,427, while the Nifty added 30 points to 23,301 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులు కామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5

0: ఎంబీఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ అజయ్ పుహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు.

ఇంతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ అజయ్ పుహంకర్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టు

దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్టాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91%కి పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా, ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు

0: జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమాపేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
6: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
7: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
8: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1-0

0: 9 కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

0: నాటి కార్యక్రమంలో మంచుపూలు శ్రీమతి పి అమరజ్యోతి గారి కథానిక వింటారు.
1: సుమారు 30-40 ఏళ్ల క్రితం వరకు ప్రేమ వివాహం అంటే, అందులోనూ కులాంతర మతాంతర ప్రేమ వివాహం అంటే అబ్బో అదో పెద్ద సాహసకృత్యమే మరి. కాని ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ వివాహాలు కులాంతర మతాంతర వివాహాలు సర్వసాధారణమైపోయాయి. నిజానికి ఇదొక మంచి మలుపు, మంచి మార్పు. అయితే ప్రేమించగానే సరికాదు, అలాగే ప్రేమ వివాహం చేసుకోగానే సరిపోదు. ఎప్పుడైతే దాంట్లోని ఒడిదుడుకులు తట్టుకుని స్థిరంగా ముందడుగు వేస్తూ చివరిదాకా సాగిపోతామో అప్పుడే జీవితంలో విజేతలమవుతాం. మరి ఇలా విజేత అయిన ఒక స్త్రీ మనోభావాలే ఈ మంచుపూలు. వినండి మంచుపూలు శ్రీమతి పి అమరజ్యోతి గారి కథానిక.
2: సుధా, సుధా, నిద్రపోయింది చాలు, చాలాసేపు పడుకున్నావు, మరిక కళ్ళు తెరవాలి. ఎవరో నా భుజం తట్టి లేపుతున్నారు. నాకు మెలకువ వచ్చింది. కాని కాని ఏంటి ఇంత నీరసంగా అనిపిస్తుంది? మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. పల్చటి తెల్లటి వెలుగు, ఏసీ గాలి చల్లగా తగులుతుంది, ఏవేవో మందుల వాసనలు. నా చుట్టూ ప్రశాంతంగా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైన డాక్టర్లు, నర్సులు. ఇది ఐసీయు వార్డ్ అనుకుంటా. నాకు నాకేమైంది? ఆ, గుర్తొచ్చింది, ఇవాళ నాకు బైపాస్ జరిగింది. అవును, తల తిప్పి పక్కకు చూశాను. నా వంకే చూస్తున్న డాక్టర్ గారు, సుధా ఎలా ఉన్నారు, చాలాసేపు నిద్రపోయారా అంటూ ప్రశ్నిస్తూనే పక్కన ఉన్న మానిటర్లోకి చూస్తూ నా పల్స్ చెక్ చేయసాగాడు. నేను బాగానే ఉన్నాను చెప్పాలని ప్రయత్నించాను, కాని నా మాటలు స్పష్టంగా లేవు. ఓకే ఓకే, స్ట్రెయిన్ కాకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వెళ్లిపోయాడు డాక్టర్. నాకు మగతగా, నిస్త్రాణంగా ఉంది. 56 ఏళ్ల నా శరీరం, జీవితపు ఆటుపోట్లతో అలసిన నా మనసు విశ్రాంతిని కోరుకుంటున్నాయి. అలసటగా కళ్లు మూసుకున్నాను. ఎవరో ప్రేమగా, సున్నితంగా నా తల నిమురుతున్నట్లనిపించింది. నేను కళ్లు తెరిసి చూసేసరికి నా వంకే ఆర్తిగా చూస్తున్న రెండు కళ్లు. పోల్చుకునేసరికి ఎవరో కాదు, తను, తను, తనే నా ప్రాణం, నా సర్వం. అవును, అతను నా ప్రాణప్రియమైన నా భర్త. ఎస్, హీఈస్ మై ఫ్రెండ్, మై వెల్విషర్, మై ఎవ్రీథింగ్. రాజా పిలుస్తున్నాననే అనుకున్నాను, కాని కాని నా నోట్లో నుంచి శబ్దం రాలేదు. తననే చూస్తున్నాను. నీళ్లతో నిండిన నా కళ్ళు మసకబారాయి. తను, తను నా రాజా, చిన్నగా ఏదో అంటున్నాడు. స్పష్టంగా వినపడటం లేదు, అయినా మా ఇద్దరికీ మధ్యన మాటల వంతెన అవసరమా? తను చెప్పాలనుకున్నది ఎంతో స్పష్టంగా నాకు తన కళ్లల్లో కనిపిస్తుంది. తెరిచిన పుస్తకాన్ని చదివినట్లు తన కళ్లల్లోని భావాల్ని నేను చదవగలను. నీకేం కాదు, హాయిగా విశ్రాంతి తీసుకో అంటున్నాడు. సార్, ఇంక మీరు బయటకు వెళ్లాలి, పేషెంట్కి రెస్ట్ అవసరం అంటూ నర్సు మందలించసాగింది. తను నా వంకే చూస్తూ అపురూపమైన వస్తువును వదిలి వెళుతున్నట్లుగా వెళ్లలేక వెళ్లలేక వెళుతున్నాడు. నేను మగతగా కళ్లు మూసుకున్నాను. మూసుకున్న నా కనురెప్పల తెరమీద నా గతం, దాని తాలూకా స్మృతులు కదలాడసాగాయి. నా బాల్యం, అమ్మ, నాన్న, బడి, టీచర్లు, రాజాతో నా పరిచయం, అది ప్రేమగా మారడం, ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభవాలు, తీపి, చేదు, కష్టం, సుఖం, అన్ని అన్ని అనుభవాలు.

ఒక్కసారిగా ముప్పిరికొన్నాయి. మెలకువకి నిద్రకి మధ్యన ఊగిసలాడుతున్న నేను నాకు తెలియకుండానే గతంలోకి జారుకున్నాను. దాదాపు 35 ఏళ్ల క్రితం. అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? జలపాతపు తొళ్ళింతలా, ఎగిరే తూనీగలా, గంతులే

కదా, చేతివేళ్ల సందుల్లోంచి జారిపోయే నీటిలా రోజులు నెలలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. చక్కిలి గింతలు పెడుతున్న ఉదయకాలపు నిలువెచ్చని సూర్యకిరణాల తాకిడికి మురిసిపోతున్న గులాబీలాటి నా జీవితంలోకి వేడి రగిలే వేసవి మధ్యాహ్నం రానే వచ్చింది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, నా చేయి తనవైపు చాచానా లేక తన చేయి నావైపు సాగిందో తెలియదు. కళ్ళు కళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడుకున్నాయో తెలియదు. హృదయాలు రెండు పరస్పర స్పందనలతో ఏం మాట్లాడుకున్నాయో, ఎలా మాట్లాడుకున్నాయో తెలియదు. అన్నీ తెలిసేసరికి, అవును అన్నీ తెలిసేసరికి, మా మధ్య మొలకెత్తిన ప్రేమ మమ్మల్ని ఒక్కటిగా పెనవేస్తూ బలంగా అల్లుకుపోయింది. అవును, మరెన్నడూ విడరీయనంత బలంగా పెనవేసుకుపోయింది. కాలేజీలో ఇద్దరం కలిసి గడిపిన క్షణాల తాలూకు పరిమళం మిగతా రోజంతా పరిమళిస్తూ మరుసటి రోజు కోసం ఎదురుచూసేలా చేసేది. తనని చూడాలి, మాట్లాడాలి అన్న ఆలోచనలతోనే తెల్లారేది. ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. కాని నండూరి వారన్నట్లుగా కళ్లెత్తిన కనకాభిషేకాలే కాని పెదవిదాటే పలకరింపులు ఉండేవి కావు నా వైపు నుంచి. తను మాత్రం ఏవేవో ఊసులు చెప్పేవాడు, అవేవీ నా చెవులకి సోకేవి కాదు. కాని తన హృదయ స్పందన మాత్రం స్పష్టంగా తెలిసేది, ఎందుకంటే అది నా హృదయంలో కదలాడే భావాల ప్రతిధ్వని కదా. ఎవరికోసమూ ఆగని కాలం గడిచిపోతూనే ఉంది. నివురుగప్పిన నిప్పు గాలికి మండుకున్నట్లు మా విషయం మా ఇరువురి ఇళ్లల్లోనూ తెలిసిపోయింది. ఇంకేముంది, ఉరుములు మెరుపులతో తుఫాను వచ్చినట్లయింది. ఆర్థిక అసమానత్వం, కులాంతర మతాంతరం, వీల్లేదు వీల్లేదంటే వీల్లేదని ఇంట్లో ఆంక్షలు, తిట్లు శాపనార్థాలు, ఆస్తిపాస్తుల్లో వాటాలేదనే బెదిరింపులు, ఇవేవీ మేం లెక్క చేయలేదు. ఇద్దరం కట్టుబట్టలతో గడప దాటాం. చేయి చేయి పట్టుకుని స్థిరంగా ధైర్యంగా ముందడుగేశాం. అయిన వాళ్లందరూ వెలివేశారు. పర్వాలేదు బతకగలం అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాం. చేతిలో నయా పైసా లేదు, ఇద్దరికీ ఉద్యోగాలు లేవు, తలదాచుకునేందుకు నీడ లేదు. ఏ ధైర్యంతో బయటికి వచ్చామో తెలియలేదు. చేతి గడియారం అమ్మి భద్రాచలం రాములవారి సన్నిధిలో వివాహ బంధంతో ఏకమయ్యాము. చల్లగా చూడమంటూ తల్లి గోదారికి దండం పెట్టుకుని సంసార బంధంలోకి కుడికాలు మోపాం. లేచిపోయిన వారంటూ వేలెత్తి గేలి చేసిన సంఘాన్ని పట్టించుకోలేదు. లవ్ మ్యారేజీ జంటరా అనే వెకిలి వ్యంగ్యాస్త్రాలను పట్టించుకోలేదు. ఓ పక్క ట్యూషన్లు చెబుతూ మరోపక్క మా భావి జీవన సౌధ నిర్మాణానికి బలమైన పునాదులు వేయటం మొదలుపెట్టాం. పస్తులున్న పగళ్లు, అర్ధాకలి రాత్రుళ్లు ఇవేవీ మమ్మల్ని బాధపెట్టలేదు. సమాజం మమ్మల్ని వెలివేసినా మేమేమీ బెంగటిల్లలేదు. అర్జునుడికి చెట్టుమీద పిట్ట తప్ప చెట్టు కనపడలేదట. మాకు మా భవిష్యత్తు తప్ప మరే ధ్యాస లేదు. అడుగు వెంట అడుగు, ప్రతి అడుగు బలంగా స్థిరంగా వేస్తూ ముందుకు సాగిపోయాం. క్రమంగా మాకు అర్థమవసాగింది. అమ్మా నాన్నల తిట్లు కేవలం మా భవిష్యత్తు గురించి బాధపడమే తప్ప మరేం కాదని, తమ పిల్లల బ్రతుకులు తెగిన గాలిపటాలు కాకూడదన్న ఆరాటం అని, కులం మతం అంటూ సమాజం వేలెత్తి చూపుతుందన్న భయమని తెలుసుకున్నాం. వారు కూడా మా ప్రేమలోని నిజాయితీని గుర్తించారు. అప్పటి వరకు మా మధ్య అలుముకున్న చీకటి తెరలు క్రమంగా జారిపోయాయి. జీవితంలో స్థిరపడాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిరంతరం శ్రమించాం. శ్రమను వరించిన వారికి విజయం దాసోహం అనక తప్పదు. ఆ సీతారాములు మమ్మల్ని ఆశీర్వదించారు. జీవితంలో మార్పులు చకచకా జరిగిపోయాయి. ఇద్దరం మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మా జీవన నందనవనంలో విరిసిన రెండు ముద్దబంతుల్లా, దేవదూతల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. అన్ని సౌకర్యాలు అమిరి హాయిగా కాలం గడుస్తున్నప్పుడు ఇదిగో ఇలా నాకు ఈ హార్ట్ అటాక్. సుధగారు సుధగారు, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి అంటున్న నర్స్ పిలుపుతో మెలకు వచ్చింది. మగతగా అలసటగా ఉన్న శరీరం ఇంకా విశ్రాంతిని కోరుకుంటూనే ఉంది. కాని మనసు మాత్రం మళ్లీ గతంలోకి జారింది. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని అనుభూతులు, ప్రేమ, పెళ్లి, ఇల్లు, పిల్లలు, అబ్బా, అన్ని
అన్నీ మధురానుభూతులే. 36 ఏళ్ల కిందట ప్రేమ వివాహం, అదే కులాంతర మతాంతర వివాహం అంటే నిజంగా

0: ఓ సాహస కృత్యమే. అదే ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. అయితే ఎన్ని ప్రేమ వివాహాలు కడదాకా స్థిరంగా నిలబడుతున్నాయి! అనేక మంది ప్రేమికులు చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి బెంబేలు పడుతున్నారు. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నారు. క్షణికోద్రేకంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడి కన్నవాళ్లకి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. మరోపక్క తననే ప్రేమించాలంటూ లేదంటే చంపేస్తానంటూ ఒత్తిడి చేసే ఉన్మాదులు పెరిగిపోతున్నారు. ఎందుకు, ఎందుకిలా జరుగుతుంది? ప్రేమ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్లనే కదా. స్నేహానికి ప్రేమకి మధ్య ఉన్న అత్యంత సున్నితమైన విభజన రేఖని గమనించలేకపోవటం వల్లనే కదా. ప్రేమ అనే పదం హృదయంలోంచి కాక పెదవి చివర్ల నుంచి వస్తుందని పొరబడుతున్నారు. హాయ్ హలో చెప్పినంత ఈజీగా ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా నిజమైన ప్రేమ నిస్వార్థభరితమైనది. కష్టాలు దాటితే సుఖాలుంటాయి, కన్నీళ్లు దాటితే ఆనందాలుంటాయి. ఓహ్, జీవితంలో ఎన్నో మాధుర్యాలున్నాయి, అలాగే ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి. అయితే అవేవీ స్థిరంగా ఉండవు, ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. నిజమే, ఇవన్నీ మనల్ని క్షణకాలం మురిపించే మంచుపూలు. ఇవి కరిగిపోతాయి, కాని వీటి తాలూకు అనుభూతులు మాత్రం శాశ్వతంగా మన మనస్సుల పొరల్లో నిలిచిపోతాయి. వాటిని మననం చేసుకుంటూ గత అనుభవాల సారాన్ని భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా చేసుకుంటూ ముందుకు సాగిపోతే జీవితంలో తప్పక మనం విజేతలమవుతాం, ఇతరులకు ఆదర్శవంతమవుతాం.
1: మీరింతవరకు శ్రీమతి పి అమరజ్యోతి గారి మంచుపూలు కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వినండి.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7,

0: సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ రోడ్డు మ్యాప్ ను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్టాల ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: రోడ్ మ్యాప్ బనాయా హై ఉస్కే 6 ప్రముఖ సూత్ర హై. నంబర్ 1 ఉత్పాదన బఢానా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ దోనో కో బఢానా. నంబర్ 2 ఉత్పాదన్ కి లాగత్ కమ్ కర్నా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ హమ్ కైసే కమ్ కర్ సక్తే హై తాకి ప్రాఫిట్ కిసాన్ కా బఢే. నంబర్ 3 కిసాన్ పేదా తో కర్ లే లేకిన్ ఉస్కే ఉత్పాదన్ కా బెహతర్ దామ్ ఉస్కో కైసే మిల్ పాయే. ఎంఎస్పీ ఔర్ ఎంఎస్పీ పర్ ఖరీదీ. లేకిన్ చౌథీ చీజ్ హై ప్రాకృతిక ఆపదాఓ మే అగర్ నుక్సాన్ హో జాయే.
0: సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్టాల మంత్రులు, వివిధ రాష్టాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాధాపూర్ లో కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. నర్సంపేట మండలానికి చెందిన సుమారు 150 మంది నిరుపేదలకు బీజేపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ లబ్దిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన 2వ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన, పెట్టుబడుల ద్వారా భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఆహార భద్రత

0: రైతుల ఆదాయం గ్రామీణాభివృద్దికి పునాది అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు, డ్యాంల భద్రత తనిఖీ నివేదికలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ కెనాల్, పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ రోజు జరిగిన విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఎండీఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై నమోదైన ఈ కేసులో వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 30 అక్టోబర్ కి వాయిదా వేసింది. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా స్వచ్చ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో అనేక మార్పులు వచ్చాయి. జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91%కి పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను కాజేసి బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,
1: కేవలం 372,000 ఎకరాలు మాత్రం నిషేధ జాబితాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. కోర్టులలో కేసులు ఉన్నటువంటి మాత్రమే లేదు. ప్రజా ఉపయోగ పనులకు ఏదైనా రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు ఇతరత్ర తీసుకున్నప్పుడు ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు తీసుకుంటే ఆ సర్వే నెంబర్ 100 ఎకరాలు ఉంటే ఆ రిజిస్టార్ ఆ 10 ఎకరాలు బదులు మొత్తం 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్న సందర్భంలో ఆగినటువంటివి. అలాంటి వారందరికీ కూడా మరో కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసే విధంగా 12 అంశాల పైన ట్రీట్మెంట్ కమిటీ వేసి ఆ ట్రీట్మెంట్ కమిటీ ముందు వీళ్ళన్ని దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సహకారాన్ని సేవ రూపంలో అందించి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా, 3వ సారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రామ్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంఫు, జూడో, కలరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ, మేదరులు కులవృత్తిని వదులుకోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 4వ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సమగ్రాభివృద్దికి తగిన సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం ఆహువాలియా ఖినిజ్ వెల్లడించారు. హన్మకొండలోని కుడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం ఆహువాలియా ఖినిజ్, అపూర్వ సేన్, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా వెంకట్రావులతో జిల్లా అధికారులు

0: ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హాలియా మున్సిపల్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ హుండీలను నిన్న రాత్రి వరకు లెక్కించారు. ఆలయ ఖజానాకు 3,72,78,809 రూపాయల నగదు, 401 గ్రాముల బంగారం, 16 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్ లో చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ నిహార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
1: మరి సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవన శైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు, చాలా మందికి దాని లాభాలు చాటి చెప్తున్నారు, కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను మేడం. మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదు అనిపించింది. సో మేడం, ఇంత ఎక్సెసివ్ గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో, మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది, మీరు ఏం చదువుకున్నారు?
2: ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003. 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గానే, అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లో నేను 2010లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్ గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది.

0: అంటే ప్రోగ్రామ్ టీమ్ తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆవక్స్ లోని, తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్ కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
1: సో మీ ఎడ్యుకేషన్ తోటి ఏమి సంబంధం లేదు? వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్.
1: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి మీరు ప్రోగ్రామ్
0: డైరెక్టర్.
1: మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన అచీవ్మెంట్ గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.
1: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్ గా వెళ్ళిపోయారు.
0: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో, అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్ తో అతనితో కలిసి పని చేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే అతను కంప్లీట్ గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్ లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. మీరు ప్రోగ్రామ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్ లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్ లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ ని నాట్ ఓన్లీ అకౌంట్స్ ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్ రైట్. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్ లో కూడా రియల్లీ అది ఆర్గానిక్ కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
1: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
0: ఎస్, ఫర్ వెరిఫికేషన్.
1: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు.
0: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్, కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టిసిపెంట్స్. అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్ కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్, గైడ్ లైన్స్, కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ ని ఫార్మర్స్ కి మనం చెప్పలేం. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము ఎక్కువగా నేను
1: కన్సల్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్
0: చేస్తారు.
1: చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్ గా ఈ రోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా లేరని అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని చేయొచ్చా, దాని బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ అన్నది, అది ప్లానెట్ కి సస్టైనబిలిటీనా, ఫార్మర్ కా, లేకపోతే వాళ్ళ ఫార్మ్ ల్యాండ్ కా, దేని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
0: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్ లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకే సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్ తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్స్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతటా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్ కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్ కూడా కలిగేటట్టు చేయాలి అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా, ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం.
1: మేడం, మరి ఇప్పుడు మనం అటు ఎన్వైరన్మెంట్ కి, ఇటు రైతుకి, అటు కస్టమర్ కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ ని కొనుక్కుంటారో వాళ్ళకి

0: అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే పెంచడం?
1: నేచురల్ అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్,
0: ఓకే,
1: అంటే అక్కడ ఏంటంటే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్ గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
0: మేడం, మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుందా?
1: అది గ్రాడ్యువల్ గా తగ్గాలి కంపల్సరీ. ప్రెసెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ అవ్వచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ అవ్వచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్ గా వాళ్ళు ఆర్గానిక్ ఫామ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రియ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
0: ఓకే, 3 ఇయర్స్ టైం పడుతుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
1: అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది అంత మందిలో, కన్జ్యూమర్స్ లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న, అంటే మనం హెల్దీ లైఫ్ హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకు వస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము అంటే, వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతుకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్ గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం రైతులకి.
0: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి,
1: ఎన్జిఓస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లోనే బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే, యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో యాజ్ సిఎస్ఏ గా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి

0: ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది. అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు ఉప్పులు అన్ని అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది ప్యాక్డ్ ఫుడ్ విషయానికి వస్తే, అన్ప్యాక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతారు. అది ఫ్రూట్ కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫోలియేజ్ తో కనిపిస్తూ ఉంటాయి, మరి ఇవి ఆర్గానిక్ కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
0: అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా అసలు ఎందుకు ఆ ప్రశ్నకు వస్తే కనుక, పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఏ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్జ్యూమర్స్ కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్ కాదా అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మనం హైదరాబాద్ స్టోర్స్ లో పెడుతున్నాం,
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్ కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే టూ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ NCONF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ICS సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాక మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని. సో దానికి సిమిలర్ గా ఉన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది?
0: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక సర్వే నెంబర్ తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్లాట్ లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ ని మనం ఆర్గానిక్ గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మనకి ఈ సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈ రోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్ లో కొనుక్కునే ఒక ఐటమ్ లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే, ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్, అంటే నిజంగా రైతులు ఏదైతే ఈరోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా వెదర్ ఇట్ ఈజ్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్ తో ఏమవుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏంటంటే, మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకు సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 మంత్స్ ఆఫ్ టైం.
1: ఓకే,
0: కంపల్సరీ. ఎందుకు అంటే వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వలన దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత

0: స్టాండర్డ్స్ అన్ని వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టర్, ట్రైనింగ్ రిజిస్టర్. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ లో ఏంటంటే గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని త్రీ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్ గా రైతు రిజిస్టర్ చేసుకుని తన పొలానికి తన పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు. అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక ఆ విలేజ్ లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
1: చేస్తుంది.
0: అనదర్ 50% కూడా 80% రేంజ్ లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
1: ఓకే, అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2 to 3 ఇయర్స్ అన్నమాట.
0: ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఇస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి ఖరీఫ్ లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక మనకేంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఈ వెరిఫికేషన్ అనేది కూడా మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనము రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకు దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్ లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్ కి వెళ్లేటప్పుడు కూడా వెరిఫికేషన్ కి వెళ్లేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్ గా ఉంచుకున్నారా లేదా, వీళ్ళు పద్ధతులన్నీ చుట్టూ బోర్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్ లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం, మీరు రకరకాల ప్రమాణాలు మీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది, కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100% సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
0: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ ని ప్యాకెట్ మీద, జనరల్ గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్ లో చూడండి ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలన్నీ కనిపిస్తాయి మనకి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ లో కూడా ఏంటంటే మనం జస్ట్ వన్స్ ఫార్మర్ కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్స్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొనుక్కునే కన్స్యూమర్స్ కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్ గా ఇంత క్లియర్ గా పెట్టడం వలన వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
1: అయితే రైతు నుంచి

0: ప్రొక్యూర్ చేసే అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్ మీద.
1: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకుంటే, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే, నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్, మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనేది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే, నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్ లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లో ఏంటంటే, బయర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్ లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ అట్ ప్రెసెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ.
0: 64,000
1: ఫార్మర్స్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గా, అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: మేడం చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము అంటే, ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద అవేర్నెస్ కన్జ్యూమర్ కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే, టాక్సిక్ కెమికల్స్ వెళ్లి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని. కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్. కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషామాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా జరుగుతుంది.
1: యాక్చువల్గా అయితే ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్ లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు మినిస్ట్రీ. ఇప్పుడు 70 వచ్చిందంటే
0: 300 ఎక్కడ 70.
1: సో ఈ రోజు మనకి సర్టిఫికేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్, ఇవంతా ఇన్స్పెక్షన్స్, అంటే సీజనల్లీ కంపల్సరీ వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా

0: నీ కూడా. అయితే అప్లైడ్ సైన్సెస్ అని మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ మీరు చదువుకున్న విద్యని ఫార్మింగ్ కి అప్లై చేసి ఈ పారామీటర్స్ అన్ని డిజైన్ చేసి గైడ్ లైన్స్ తయారు చేసి, కోర్స్ మీకు ఒక టీం ఉండి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇలాంటి పకడ్బందీ అయిన వ్యవహారం మీరు చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం. డెఫినెట్ గా మీకు ఏవేవైతే అవార్డులు వచ్చాయో యూ డిజర్వ్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ అండ్ ఈవెన్ మోర్. అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు మీకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ప్రయత్నమే, మీరు 65,000 మంది రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ లక్షల్లో ఉన్న రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మేడం, ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం.
1: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరింతవరకు హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08744295038, మరొక నెంబర్ 295039.

0: కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కట్ల సతీష్ మేడం, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేడం.
0: ఓకే అండి. సతీష్ గారు చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో?
1: మేడం, మాకు దేవి సినిమాలో షార్వాణి భావాని సాంగ్ ఈరోజు మా పక్కనే, మా ఇంటి పక్కనే వినాయక నవరాత్రులు జరుగుతుంది, అందులో కుంకుమ పూజ జరిగింది. మహిళా మండల కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను.
0: ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా.
1: అలాగే వింటున్న వారందరికీ కూడా, ఎందుకంటే పాపం చాలా మంది లైన్ దొరకట్లేదు, అందుకని వింటున్న వారందరికీ డెడికేట్ చేస్తున్నాను సాంగ్.
0: ఓకే, మరి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: హలో హలో,
1: స్మృతి గారు,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బొప్పాయిగూడి నుంచి. అన్నప్పారావు అండి, బాగున్నారా?
0: బాగున్నామండి. అప్పారావు గారు, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నానండి.
0: చెప్పండి, ఈరోజు మరి ఏ పాటను వినాలనుకుంటున్నారు?
1: జై చిరంజీవ సినిమాలో నుంచి జై గణేష జై కొడతా గణేష అనే పాట కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఊరు ఊరంతా కూడా గణేష్ నవరాత్రులు చేస్తున్నారు, ఈ 9 రోజులు కూడా ఈ ఫ్లో లోనే ఉండాలి
0: అంతే అంటారా?
1: అందుకని చేస్తున్నాను. మొన్న మంగళవారం నాడు గణేష్ అవతారాల గురించి మధుమంజరి సౌజన్య గారు చాలా అద్భుతంగా నిర్వహించారండి.
0: ఓకే అండి.
1: దానికి తగ్గట్టు పాటలు వేశారు, వ్యాఖ్యానం కూడా చేశారు. గణేషుని 32 గణపతుల అవతారాలు, వాటి విశిష్టత గురించి తెలిపిన సౌజన్య గారికి, ప్రసారం చేసిన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అమరజ్యోతి గారి కథానిక మంచుపూలు చాలా బాగుందండి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. మరి ఆకాశవాణి కార్యక్రమాలు చక్కగా గుర్తు పెట్టుకుని మరి చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్స్ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు గోరే బాబురావు, రామారం పంజాబ్ గారి నుండి మాట్లాడుతున్నామ్మా.
0: ఓకే బాబురావు గారు, చెప్పండి మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: గాలభారతం.

0: సినిమాలో గణేశ్వర గారు పాడింది మానవుడే మహనీయుడు అనే పాట ఉంటుంది మేడం. ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే 1903లో భారతరత్న మోక్షగుణం ఈశ్వరయ్య పూణే జిల్లాలోని స్కాట్లాండ్ లో ఒక డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ కు సెన్సార్ లేవు, కరెంటు లేదు, మోటార్ లేవు, ఆటోమేటిక్ గేట్లు పెట్టారు. వరద ఎక్కువైనప్పుడు అంత నీటి మట్టం పెరిగినప్పుడు దానంతా అదే ఓపెన్ అవుతాయి, తగ్గినప్పుడు దానంతా అదే తక్కువ అయిపోతుంది, కట్ అయిపోతుంది. అది చాలా మ్యాజిక్ అంత తోడి కూడిన చేస్తారు అనమాట. చాలా భద్రతగా చేశారు
1: ఆ రోజుల్లోనే.
0: 1903లో
1: ఓకే, 1903లో అంటే అసలు టెక్నాలజీ ఏం డెవలప్ అవ్వక ముందే అంత బాగా చేశారు.
0: భారతరత్న సార్ మోక్షగుణం ఈశ్వరయ్యగారు మాది డ్యాము ఆచారణ అతి పెద్దది ఆ రోజుల్లోనే. 1895లో కట్టారు సార్. అమ్మ
1: 95లో కట్టారు, 1903లో స్టార్ట్ చేశారు. ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.

0: హలో,
1: నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తగా నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు యాకూబ్ పాషా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి యాకూబ్ పాషా గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సంక్రాంతికి వస్తున్న సినిమా మేడం, పాట గోదావరి వ్యక్తిపైన పాట ఉంటుందండి. ఈ పాట చాలా సినిమాల్లో ఉంది. గోదావరి విశేషాలను గురించి చెప్పడానికి మనకు పరిసర ప్రాంతాలు కోనసీమ జిల్లాల గురించి, తూర్పుగోదావరి జిల్లాల గురించి బాగుంటుంది. అన్ని పాటల కంటే ఈ పాట బాగుంటుంది. ఈ పాట తర్వాత సినిమాలో మనం తర్వాత సిచ్యువేషన్ లో మంచి మంచి కామెడీ క్లిప్స్ చాలా ఉంటాయి, అందుకోసం ఈ పాట కోరుకుంటాం.
0: ఈ మధ్య కాలంలో బాగా జనాదరణ పొందిన పాటగా ఇది చెప్పొచ్చు.
1: అవునండి, అవునండి.
0: చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అయిపోయింది గోదావరి గట్టుపైన సాంగ్.
1: అవును, అవునండి.
0: ఓకే అండి, మరి యాకూబ్ పాషా గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్.

0: హలో,
1: హలో మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీరామ్ హనుమంతు, మాది నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: దేవుళ్ళ నుంచి ఒక మంచి పాట వినిపించండి. ఈ రోజు అన్నస్థలం నడుస్తుంది మేడం, భోజనాలు నడుస్తుంది. మా మన దేశం విషయము దాదాపు అంటే ఒక 20 చాలా మంది యూత్ గడిచి పెట్టింది మేడం.
0: ఓకే, మరి వినాయకుడి మండపాలలో మరి జాగ్రత్తలు పాటిస్తున్నారా?
1: పాటిస్తున్నాం, చాలా అరేంజ్మెంట్ చేసి బాగానే లైట్లు పెట్టి మంచి ప్రోగ్రామ్ చేసినాం మేడం, చాలా పెద్ద చేసినాం అన్నట్టు.
0: అలాంటి వాటిలో కొంచెం దీపాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా, కాస్త జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి.
1: జాగ్రత్తలు పాటిస్తున్నాం.
0: ఎక్కువ మంది మధ్య ఏంటంటే శానిటైజర్స్ కూడా, మనం హారతీలు అలాంటి తీసుకునే టైంలో శానిటైజర్స్ కూడా చేతికి పెట్టుకోవద్దు,
1: పెట్టుకోవచ్చు.
0: దానివల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: కరెక్ట్ మేడం, కరెక్ట్ మేడం.
0: ఓకే అండి, మరి మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.
1: మా కుటుంబ సభ్యులకు శ్లోకాలందరికీ పేరు పెన్ను, మా యొక్క

0: హలో నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: అది రాజన్న గిరిజిల్లా జిల్లా తీర్లవంచ నుండి. నా పేరు వేముల పరశురామ్ మేడం.
1: ఓకే పరశురామ్ గారు, చెప్పండి మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో?
0: మేడం ఇవాళ సినిమా పేరు రాముని మించిన రాముడు, అందులో నుంచి ప్రేమకు నీవే దేవుడు అని ఉంటుంది మేడం, ఆ పాట వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము, మరి వినండి.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే.

0: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నారా? అయితే 08744295038 మరొక నెంబర్ 295039కి కాల్ చేయండి, మాతో మాట్లాడండి. కార్యక్రమంలో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపల్లి గ్రామం నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: మేమంతా బాగానే ఉన్నాం మేడం.
0: చెప్పండి.
1: ఈరోజు ఆలయం దేవత చిత్రంలో నుంచి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అనే పాట ఉంటుంది మేడం, గత తలబడి పాట. శ్రోతలందరి కోసం, మా కుటుంబ సభ్యుల కోసం.
0: ఓకే అండి బాబుచారి గారు, మరి గంటసాల గారు పాడిన పాటని వినిపిస్తున్నాం, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, రాధాపాసి గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, అన్నయ్య గురించా పాట? ఓకే అండి, మరి వినిపిస్తాం, వినండి.
1: సరే మేడం.

0: హలో,
1: మేడం గారు నమస్తే. మేడం గారు
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాసు, వెంకటేశ్వర కాలనీ, కిన్నెర స్టీల్ ఏరియా, కొత్తగూడెం.
0: ఓకే, మీ పేరు మరొకసారి చెప్పండి.
1: సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు.
0: సుల్తాన్ శ్రీనివాస్. ఓకే,
1: వెంకటేశ్వర కాలనీ, కిన్నెర స్టీల్ ఏరియా.
0: సరే,
1: జానకిరామ చిత్ర నుంచి పాట వేయండి, మీకు నచ్చిన పాట వేయండి, ఒకటి మంచిది.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. చెప్పండి. మరి
1: శ్రోతల పేర్లు చెప్పాలా మేడం గారు?
0: శ్రోతల పేర్లు ఇక్కడ చెప్పకూడదండి.
1: ఓకే ఓకే.

0: హలో,
1: మేడం నమస్తే.
0: నమస్తే. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం. చిత్తూరు జిల్లా పొత్తపట్టి మండలం తలుపులు పిలిగ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం పల్నాడు బ్రహ్మణ సినిమాలో పలకా బల్పం అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: మేడం
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్నూల్ జిల్లా పాతాపురం జిల్లా నాయకశెట్టి మేడం.
0: ఓకే, చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: భాగ్యరేఖ మేడం, నీవు ఉండే వాసండ పైన మేడం.
0: అందులో ఏ పాట?
1: నీవు ఉండే వాసండ పైన మేడం.
0: ఓకే, అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టమా మీకు?
1: అవును మేడం, అవును మేడం, ఓల్డ్ అంటే.
0: ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు నెల్లూరు కాదర్ భాష మేడం.
0: కాదర్ భాష గారు, చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడి దగ్గర లక్షణంగా ఉన్నాం. ట్రైలింగ్ చేసుకుంటా బాగున్నాం.
0: ఓకే, అయిపోయిందా వర్క్ మరి?
1: అయిపోయింది, స్టార్ట్ చేస్తాం. 3:30 4 ఎండగా ఉంది కొద్దిగా.
0: అప్పటి నుంచి ఎప్పటి వరకు కుడతారు?
1: మేము మామూలు శుక్రవారం అయితే 12 స్టార్ట్ చేస్తాం మేడం.
0: మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తారు?
1: ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మసీదు పోయి వచ్చేసి 6:30 స్టార్ట్ చేస్తాం.
0: వామ్మ, 6:30 నుంచి స్టార్ట్ చేస్తారు వర్క్?
1: అంతేగాని మేడం, టీకర్
0: స్టిచ్చింగ్ అంటే ఎంత అన్ అవర్స్ స్టిచ్చింగ్ చేస్తే మరి ఏం బ్యాక్ పెయిన్ రాదా మీకు?
1: ఏం లేదు మేడం, చాలా బాగుంటది, వాకింగ్ లాగా ఉంటది బాడీ. డాక్టర్ కూడా మీరేం నడవద్దు, టైలరింగ్ వాకింగ్ అన్నారు.
0: ఓకే, అంటే ఎన్ని మిషన్స్ ఉన్నాయి మీకు?
1: 2 ఉన్నాయి మేడం, ఒక అతను వస్తాడు
0: వర్కరే.

0: కూడా చేస్తా.
1: ఓకే, కటింగ్ వర్కింగ్ మొత్తం మీరే?
0: మొత్తం నేనే మేడం.
1: ఓకే అండి, మరి ఏ పాట
0: వినారు? పుణ్యం ఆ గురువు గారు కావాలో ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం. అతను లేడు ప్రస్తుతానికి, చాలా మంచి వ్యక్తి మేడం.
1: ఓకే, మీకు ఒక జీవనోపాధిని కల్పించలేరు?
0: కల్పించలేరు మేడం.
1: ఓకే అండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: అమరదీపంలో నా జీవన సంచారాగంలో ఒక దేవత.
1: ఓకే అండి, మరి మీరు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే, కార్యశైలి రాంబాబు.
0: రాంబాబు గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఆకాశవాణిలో?
1: సుభాష్ చంద్రబోస్
0: ఓకే అండి, మరి మీరు కోరుకునే విధంగా పాట వచ్చేస్తా, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0874-295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమంలో తర్వాతి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: గుడ్ ఆఫ్టర్నూన్
0: అండి. కాస్త గట్టిగా మాట్లాడండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరండి?
1: నవీన్ మేడం.
0: నవీన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిర్మల్ డిస్ట్రిక్ట్ కాల్వ విలేజ్ మేడం.
0: చెప్పండి, మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే, సిద్ధిక్ శ్రీరామ్ గారు ఆలపించిన ఈ పాట అంటే మీకు ఇష్టమా?
1: అవును మేడం, కొత్త పాటలు అనిపిస్తాను.
0: కొత్త పాటలు ఎక్కువగా వింటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు నవీన్ గారు?
1: వ్యవసాయం చేస్తాం మేడం.
0: వ్యవసాయం ఏమే సార్ ప్రస్తుతం మీ పొలంలో?
1: పసుపు, వరి.
0: పసుపు, వరి,
1: పత్తి కూడా ఉంది మేడం.
0: పత్తి,
1: తర్వాత మొక్కజొన్న ఇస్తాం మేడం. పత్తి అయిపోయినాక
0: ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం?
1: 5 ఎకరాలు ఉంటాయి మేడం.
0: 5 ఎకరాల్లో ఈ 3 పంటలు మొత్తం సాగు చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం.
1: మళ్ళీ నువ్వులు కూడా వేస్తాం మేడం.
0: నువ్వు పంట కూడా వేస్తారా?
1: అంటే రబీలా.
0: ఓకే, మరి పసుపు పంట వేస్తూ ఉంటారు కదా, ఆ పసుపు పంటని తొక్కొద్దు అంటారు కదా చెప్పులు వేసుకుని, అలా ఏమైనా పాటిస్తారా?
1: పాటిస్తాం మేడం, కన్ఫర్మ్ పాటిస్తాం.
0: ఎటు పంపిస్తారు మీ పసుపు మొత్తం? ఎక్కడికి పంపిస్తారు పసుపు మొత్తం? ఎక్కడికండి?
1: నిజామాబాద్ మార్కెట్.
0: నిజామాబాద్ కి తీసుకెళ్తారు. ఓకే,
1: దగ్గర మేడం, మాకు 70 కిలోమీటర్స్ వస్తుంది.
0: ఎన్ని నెలల్లో వస్తుంది అండి కాపు చేతికి మనకి పసుపు?
1: 8 మంత్స్ పడుతుంది మేడం.
0: 8 నెలలు పట్టిద్దా? ఓకే,
1: జూన్ లేస్తాం, జూన్ 15-20 మధ్యలో ఇస్తాం. సంక్రాంతి తర్వాత దొరుకుతాం మేడం. దొడ్డి ఉడకబెడతాం మేడం.
0: ఓకే,
1: ఫిబ్రవరి ఎండింగ్ లో మార్కెట్ తీసుకెళ్తాం మేడం.
0: ఓకే,
1: 20 రోజులు ఎండాలి మేడం అంటే అది.
0: ఓకే,
1: డ్రమ్ ఊపి మనకి ఇంటికి కావాల్సిన పెంచుకొని
0: ప్రాసెసింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. అదే, 8 నెలలు అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ కి వచ్చేస్తుంది. 1 ఇయర్ కి వచ్చేస్తుంది. ఓకే ఓకే అండి, మరి మీరు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ. పాట వింటున్న
0: ఓకే అండి.

0: హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు నాగేశ్వర, ఎమర్జెన్సీ అండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నెహ్రూ వచ్చి కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఈరోజు ఏ పాటను వినాలనుకుంటున్నారు నాగేశ్వర గారు?
1: నాకు ఈరోజు సుబ్బాయి చిన్న సినిమాలో పాట కావాలండి. అయితే ఈ మా గణేష్ నవరాత్రి దగ్గర నుంచి ఉత్సవాల గురించి చక్కని సందేశాత్మకమైన ప్రోగ్రామ్లు ఇస్తున్నారండి.
0: థ్యాంక్ యూ అండి.
1: అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి. మన కొత్తగూడెం రేడియో వాళ్ళు ఎక్కువ స్టేషన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ చక్కగా మరి ఏడ్చుకొచ్చి మంచిగా పాటల రూపకంతో అవి ఇచ్చేస్తున్నారు. కార్యక్రమాలు అన్ని బాగుంటున్నాయండి. కాకపోతే గణేష్ ఉత్సవాలంటే మా చిన్నప్పుడు జరిగిన ఉత్సవాలు ఒకటి ఉన్నాయండి, ఇప్పుడు వేరే ఉంది. అప్పుడు మట్టి గణపతులు పెట్టేవాళ్ళు, అది కూడా ఇంట్లో ఎంత ఊరు ఇచ్చిన ప్రతి భగవానికి పెట్టడం ఇంత ఇది లేదండి. ఇచ్చిన వాళ్ళు అసలు సందా రూపంగా వసూలు చేసినదే లేదు అప్పట్లో. ఏంటంటే మా జనరేషన్ పెరిగింది, జనాల్లో ఒక రకమైనటువంటి ఇది పెరిగింది, అది వ్యామోహం, అంటే వ్యామోహం అనుకుంటాన్ని. అయితే ఆ గణేషుడి కంటే నాది ఎక్కువ ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా ఆటడుతున్నారు. విపరీతమైన పందిళ్ళు అయిపోయింది. అప్పట్లో మా చిన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు అంటే ఎక్కువ వైశ్యాసి, తర్వాత విశ్వబ్రాహ్మణులు, పద్మశాలి వాళ్ళు, జంజం వాళ్ళు, వాళ్ళు జంజం వాళ్ళు అని జంజం అంటే వేసుకున్న వాళ్ళు, ఈ వృత్తిని వాళ్ళు చేసుకునేది. వృత్తి పని చేసుకుని తర్వాత పరిముట్లని ఒక దగ్గర పెట్టి పూజ చేసుకొని మూడో రోజు ఆరాధన చేసుకొని దాన్ని మళ్ళీ నిమజ్జనం చేసేవాడు. నిమజ్జనం చేసుకోరండి ఆ సాయంత్రం వరకు అండి, గణేషుని కొంచెం అంటే ఆ పూజ చేసిన తర్వాత పందిరి కల్పించే కలిపి నిమజ్జనం చేయాలని చేసే పూజ అయితే కొంచెం కలుస్తారు అటు
0: కలిపేసి. అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా మన పరిస్థితులు మన ఇవి కూడా మారుతూ ఉన్నాయి కదా. దాంతో న్యూ జనరేషన్ వాళ్ళు కూడా కాస్త మంచిగా వినాయకుడిని పెట్టుకోవడానికి మండపాలు డెకరేషన్ చేయడము అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఉత్సాహంగా చూపిస్తున్నారు.
1: చాలా ఇది మనమంటే వార్తలలో వింటున్నాము. ఆ వార్తల్లో ఆ చప్పుళ్ళకి ఆ విపరీతమైన పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది ఏది అవుతున్నారని చెప్పేసి కూడా వింటున్నాను. కాకపోతే అప్పుడు మేము చేసిన గణేష్ ఏంటంటే సాయంత్రం పూజ కాగానే ఆ గణేష్ నిమజ్జన చేస్తున్నాము. సాయంత్రం ఏం చేసేవాళ్ళండి, ఇంటి మీద ఒక రాయి వేసి వచ్చేవాళ్ళండి, అంటే మూలా పన్నెండు పోవాలని చెప్పేసి ఆ పూజ చేసుకున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరో పక్క ఉంటుంది వాళ్ళు కానీ సైడ్ ఏదో వెళ్ళేసి ఒక రాయి వేస్తే వాళ్ళు తిట్లేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఆ తిట్లు తినడం వల్ల ఇతనికి ఉన్న నీలా పన్నెండు పోతే అని చెప్పేసి రాళ్ళు వేయటం అంతవరకే గాని ఒక వచ్చి ఇలాగైతే చేయలేదండి. నాకు తెలిసిన గణేషుడు అట్లాంటి అది గణేష్ పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. పూలు పత్రికలు వచ్చి మేము పక్కన అడిగి ఉంటే అడవి ప్రాంతాన్ని తీసుకెళ్ళి
0: నాగేశ్వర గారు మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి,
1: నాకు పాట

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి కాల్ చేశారు. మీ పేరు?
1: నమస్తే అండి, పాలవంచి నుండి స్వీటి మాట్లాడుతున్నాను.
0: ఓకే స్వీటి గారు, చెప్పండి మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సాయి మూవీ నుంచి అప్పుడప్పుడు అనే సంబంధించండి
0: పాడండి మరి మీరు.
1: రాంతగా రాధ సాంగ్.
0: రాధా, ఓకే మరి మీకోసం పాట వచ్చేస్తాను, వినండి.
1: ఓకే.

0: కార్యక్రమంలో చివరి కాలర్. హలో
1: హలో
0: హలో, మీ పేరు చెప్పండి.
1: నా పేరు అచ్చమ్మ అండి, సర్వారావు కొయ్యగూడ నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే అచ్చమ్మ గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: ఏం లేదు మేడం గారు, ఇంట్లోనే ఉంటా.
0: ఓకే, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఓసే రావుల చిత్రం పాట. ఏమి మేడం?
0: సరే అండి, మరి మీరు కోరుకున్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.

ఇంతవరకు మీమడితో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నేను మీ రేడియో నిస్తం బి శ్రుతి. సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ప్రభాకర్ రావు, సుమన్ మాలోత్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాటలు వింటారు.

మీరు విన్న ఈ పాట బిమ్లా నాయక్ చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అభి జోదాపూర్ ఆలపించిన బ్రహ్మోత్సవం చిత్రం నుండి ఈ పాటని.

0: చిన్ని గారు
1: పేసుందడి. ఈ చిత్రం కోసం శ్రీనిధి నాయర్ కాలభైరవ పాడిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వినండి సుజాత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పన్నెండు కాపురానికి 12 సూత్రాలు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: మధుమాసం మన కోసం
1: వెన్నెల్లో
0: ఈ నీలాకాశం
1: కన్నుల్లో
0: ప్రేమ వేషం
1: మల్లెల్లో
0: మన సందేశం
1: ఈ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. పల్లెటూరి మునగాడు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు.
1: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది, అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికి వేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనుమానపు మగడు ఆ ఇల్లాలని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటువేసింది. తెలంగాణలో 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అక్టోబర్ 22న జరిగే అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. లోక్ భవన్ లో విగ్రహ నిమజ్జనానికి ముందు గవర్నర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ప్రజల శాంతి సమృద్దిని ఆకాంక్షించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటువేసింది. బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ధన్వాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫారంపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్పై 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది పదో షెడ్యూల్ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ ఎన్నికల కమిషన్కు కోర్టు సమాచారం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్బంగా జన్ సేవా సే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దార్శనికత స్టార్టప్ ఇండియా ద్వారా అమల్లోకి వచ్చిన విధానం ఈరోజు ప్రత్యేక కథనంలో. ఖమ్మం జిల్లాలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు వీరికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఖమ్మం జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేస్తూ ఖమ్మం జిల్లా పారిశ్రామిక రంగం తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యంత్రం ద్వారా పూరి చపాతీలు తయారు చేస్తూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. రోటీ మేకర్ పరిశ్రమను నెలకొల్పిన మనోహర్ ఆకాశవాణితో మాట్లాడుతూ, మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ పరిశ్రమను ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తిగా యంత్రాల సహాయంతోనే ఆహార ఉత్పత్తులు తయారవుతాయని, ఈ పరిశ్రమలో 15 ప్రతిరోజు పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు తయారు చేసిన పూరి చపాతీలను మార్కెటింగ్ చేస్తూ మరో 20 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నో రకాల పథకాలు యువతకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎల్నినో అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి దాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈరోజు శాసనసభలో ఎల్నినో ప్రభావాలు పరిష్కార మార్గాలు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. తక్షణం రాష్టంలో ఉన్న పలు లింక్ కెనాళ్ల చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎల్నినో సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని సాంబశివరావు సభను కోరారు. పంటల బీమా పథకం ద్వారా రైతులకు మరింత నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కింద ఎక్కువ నిధులు పంపిణీ చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కూనంనేని సాంబశివరావు కోరారు. 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన జీవోఆర్టీ నెంబర్ 564 కింద ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్బీ నగర్లోని 9700 ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు జీవో 118 అమలు చేస్తూ మెమో జారీ చేశారు. జీవో 76 కింద సింగరేణిలోని స్థలాల క్రమబద్దీకరణతో పాటు ఆమోదించబడిన లేఅవుట్లలో 22A సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించి దరఖాస్తుదారులకు పూర్తి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. 2027 జరిగే గోదావరి పుష్కరాల పనులను కుంభమేళా తరహాలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ది, రవాణా పురోగతిపై సమీక్షించారు. గతంలో ఎదురైన లాజిస్టికల్ సవాళ్లను క్షేత్రస్థాయి అధ్యయనాల ద్వారా అధిగమించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారుల నియామకం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డు ప్రారంభించడం వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 1.13 లక్షల పట్టణ ఇళ్లు మంజూరైన విషయాన్ని గుర్తుచేస్తూ, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

0: చేశారు. దక్షిణాదిలోని 1000కి పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ఆకస్మిక ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్దం చేశామని వెల్లడించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంబర్పేటలోని కమ్యూనిటీ హాల్, పోలీస్ బాయ్స్ హైస్కూల్లో 4 కొత్త తరగతిగతులను ప్రారంభించారు. అదేవిధంగా సిపిఎల్ పాఠశాల సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన ఆయన డిజిటల్ బోధనా పద్దతులను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు. నిరంకుశ నిజాంను కొనియాడుతూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు స్వలాభం కోసం ప్రజాధనాన్ని, భూములను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కాలం నాటి భూ ఆక్రమణలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన 22A భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన బైండ్ల సంఘం ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని, అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు స్పష్టం చేశానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ ఆక్రమాలు, వనరుల దుర్వినియోగం, పాలనా వైఫల్యాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో పర్యటించారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్లురవి ఆదేశాల మేరకు యువత ఉపాధి, జవాబుదారీతనానికి సంబంధించిన నిజాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ సమాపేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, బాలింతలు, గర్భిణీలు ఖచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న అన్నారు. ఈ ప్రోటీన్లు ఆహారంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, కాలేజ్ బ్యాగులు, స్పోర్ట్స్ షూస్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏడీసీసీ సీఈఓ చండి విశ్వేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో పాలు, గొర్రెలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో కలిసి అవగాహన కల్పించారు. జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1,50,00,000తో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయహిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరే అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన భారతీయ వాయుసేనాయై తేజస్ LCA అథ HTT-40 ప్రశిక్షక విమానాని సమర్పయిష్యంతే. మహారాష్ట్రస్య ముకుట్బన్ గఢ చాందూరయోః మధ్యే నూతన రైలమార్గ నిర్మాణాయ రైలమంత్రాలయేన 93,00,000,000 రూప్యకాణాం పరియోజనా స్వీకృతా. జమ్మూకశ్మీరస్య ఉధంపూర్ మండలే ఆపరేషన్ సోహనిత్యస్యాంతర్గతం సురక్షాబలైః ద్వౌ జైష ఆతంకవాదినౌ వ్యాపాదితౌ విపుల మాత్రాయాం శస్త్రాస్త్రాణి చ స్వాయత్తీకృతాని. వైశ్విక ఋణ మూల్యాంకన సంస్థయా మూడీస్ ఇత్యనయా వర్తమాన విత్తవర్షాయ భారతస్య వాస్తవిక జీడీపీ వృద్ధి పూర్వానుమానం సంవర్ధ్య 7% నిర్ధారితం. अपि च जापान देशे प्रवृत्ते एशियाई क्रीडा महोत्सवे भारतस्य नवा गतया टेक बॉल क्रीडिकया क्विंजी जोआकिम डिसूजा इत्यनया उपांत्य चक्रे प्रवेशः संप्राप्तः। अथ वार्ताः विशदीकृत्य। विदेशमन्त्री डॉ एस जयशंकरः भूटान देशस्य विकास लक्ष्याणां प्राथमिकतानां च कृते भारतस्य समर्थनं पुनः दृढीकृतवान्। 16-18 सितंबर पर्यन्तं भूटान देशस्य आधिकारिक यात्रायां डॉ जयशंकरः तस्य भूटानी समकक्षीयः लिम्पो डी एन धुंगियेलः च द्विपक्षीय सहयोगस्य सर्वान् पक्षान् परस्पर हित सम्बद्धान् क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयान् च समीक्षितवन्तौ। उभौ पक्षौ भारत भूटानयोः विशेष बहुपक्षीय सहभागित्वस्य सुदृढीकरणाय प्रगतिं प्रशंसितवन्तौ। मन्त्रिणा यूपीआई आधारित सौकर्यस्य परिचालनस्यापि स्वागतं कृतम्, येन भूटानी नागरिकाः भूटानी चलदूरभाष्य तन्त्रांशस्य उपयोगेन भारते आभासीय माध्यमेन धनानि प्रेषयितुं समर्थाः अभवन्। डॉ जयशंकरः भूटान देशस्य राज्ञा जिग्मे खेसर नामग्येल वांगचुक अथ भूटान देशस्य प्रधानमन्त्रिणा दाशो शेरिंग तोबगे इत्युभाभ्यां मिलितवान्। केन्द्रीय रक्षा मंत्री राजनाथ सिंहः अद्य बेंगलुरु नगरे हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड इत्यनेन निर्मितानां विविध विमान प्रणालीनां भारतीय वायुसेनायै अथ च पवनहंस संस्थायै समर्पण समारोहं स्वोपस्थित्या अलंकरिष्यति। सार्वजनिक क्षेत्रस्य विमान निर्माण संस्थानं एचएएल भारतीय वायुसेनायै द्वे एलसीए एफओसी प्रशिक्षक विमाने पवनहंस संस्थायै चत्वारि ध्रुव नेक्स्ट जनरेशन उदग्रयानानि अथ च वायुसेनायै प्रथमं एचटीटी 40 प्राथमिक प्रशिक्षक विमानं समर्पयिष्यति। अवधेयमिदं वर्तते यत् 10-2000 वर्षे 16 एलसीए योद्ध विमानानां सहैव एफओसी प्रारूपे चतुर्णां द्व्यासन युक्तानां विमानानां क्रयण अनुबन्धः सम्पादितः आसीत्। रक्षामन्त्री केरलम राज्यस्य कोच्चि नगरे वन एपिक मेनी स्टोरीज रामकथा कॉन्क्लेव इत्यस्मिन् भागम् अगृह्णात्। सः अवदत् यत् भगवतः श्रीरामस्य कथा सम्पूर्णे एशिया क्षेत्रे विस्तृता अस्ति, ग्रामेषु नगरेषु च प्रतिबिम्बितास्ति। रक्षामन्त्रिणा रक्षाक्षेत्रे ऑपरेशन सिन्दूर इत्यादीनां उपलब्धीनां विषये अवधानं प्रदत्तम्। नागरिकाणां जीवनं परिष्कर्तुम् उद्दिष्टानां विविध कल्याणकारि योजनानां विषये अपि सः अवदत्। आपत्काले वार्तापत्राणां भूमिकामपि सः अस्मरत्। सः अवदत् यत् बह्व्यः वार्तापत्रिकाः जनानां पक्षं स्वीकृतवत्यः। दक्षिण मध्य रेल मार्गस्य मुकुटबन गढ़चंदूर नगरयोः मध्ये प्रायः 38 किलोमीटर मितं यावत् नूतनस्य रेल मार्गस्य निर्माणार्थं भारतीय रेल विभागेन 93,400 कोटि रूप्यकाणां परियोजनायाः अनुमोदनं विहितम्। रेल मन्त्रालयः अवदत् यत् नूतनः रेलमार्गः लघुतरं दक्षतरं च रेलमार्गः प्रदातुं शक्नोति, येन यात्रा दूरतायाः परिवहन समयस्य तत्सम्बद्ध व्ययस्य च न्यूनता भविष्यति। इदं विद्यमानस्य वर्धा मानिकगढ खण्डस्य संकीर्णतायाः निवारणार्थं वैकल्पिक मार्गोऽपि प्रददाति, येन वस्तु परिवहनम् इतोऽपि सुगमं भविष्यति। भारतीय रेल विभागेन महाराष्ट्रस्य चौक कर्जत रेलखण्डस्य कृते 97,400 कोटि रूप्यकाणां व्ययस्य द्विगुणीकरणं स्वीकृतम्। अयं निर्णयः महाराष्ट्र राज्ये रेल क्षमता संवर्धनार्थं रेल परिचालनाभिवृद्ध्यर्थं च अभवत्। रेल मन्त्रालयः अवदत् यत् चौक कर्जतीति खण्डः पनवेल चौक कर्जतीति मार्गस्य भागः अस्ति, यत् यात्रिणां वस्तु परिवहनस्य च महत्वपूर्णः मार्गः अस्ति। संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाष्य तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतेन रक्तसागर क्षेत्रे वर्धमानां सुरक्षा विषमिकामालक्ष्य

0: గభీరా చింతా ప్రదర్శితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే ఏకస్య ప్రశ్నస్య ఉత్తరం ప్రదదత విదేశ మంత్రాలయస్య ఆధికారిక ప్రవక్త్రా రణధీర జయసవాలేన విజ్ఞాపితం యత్ భారతేన సౌదీ అరబ దేశస్య సార్వభౌమ క్షేత్రే విశేషతః నాగరికాణాం ఆర్థిక సంపత్తీనాం చోపరి కృతానాం ఆక్రమణానాం దృఢం ఖండనం కృతం. తేన ప్రతిపాదితం యత్ పవిత్ర మక్కా నగరీం లక్ష్యీకృత్య సంజాతస్య ఆక్రమణ ప్రయాసస్య అనంతరమపి భారతేన ఆధికారికం వక్తవ్యం నిర్గతమాసీత్. భారతీయ యుద్ధపోతేన సహ పాకిస్తానీయ నౌసేనాపోతస్య పరస్పరం సంఘర్ష విషయే విదేశమంత్రాలయస్య ప్రవక్త అవోచత్ యత్ భారతేన స్వకీయ ప్రతివాదస్య ఉత్తరత్వేన పాకిస్తానేన దత్తస్య ప్రత్యుత్తరస్య సంజ్ఞానం గృహీతం. సహ పాకిస్తానేన కృతాన్ సర్వాన్ మిథ్యారోపాన్ అపేక్షాంచ సర్వథా అంగీకారయోగ్యం న ఇతి మత్వా స్పష్టం ప్రఖ్యాతవాన్.
1: हमने अपने द्वारा दर्ज कराए गए विरोध पर पाकिस्तान का जवाब देखा है. हमने वे लगाए गए आरोपों को पूरी तरह से खारिज करते हैं. पाकिस्तान पक्ष को एक बार फिर से यह सलाह दी गई है कि किसी भी घटनाओं को दोबारा होने से रोकने के लिए उनके सभी सैन्य इकाइयों को उचित सावधानी बरतने और दोनों पक्षों के बीच संबंधित समझौतों के प्रावधानों का सम्मान करने की जरूरत है. इस घटना में INS कोलकाता को कोई बड़ा नुकसान नहीं हुआ है.
0: ఉత్తర సేనా సేనాపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ఇత్యేష ఉధంపూరే ఆపరేషన్ సోహన్ ఇత్యస్యాంతర్గతం జైషే ఇత్యస్య ద్వయోః ఆతంకవాదినోః హననార్థం వైట్ నైట్ కార్ప్స్ ఇత్యస్య ప్రశంసాం అకరోత్. సేనాయాః ఉత్తర సేనా సేనాపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ ఉధంపూర్ జనపదస్య మాజలతా క్షేత్రే ఆపరేషన్ సోహనస్య సమయే వైట్ నైట్ కార్ప్స్ ఇత్యస్య ద్రుతం సునిశ్చితం వ్యావసాయికం చ కార్యాచరణాయ ప్రశంసాం అకరోత్. అస్మాకం సంవాదదాత్రానుసారం జమ్మూ కశ్మీరస్య ఆరక్షకైః CRPF ఇత్యనేన చ సహ అవిచ్ఛిన్న సమన్వయేన సంపన్నం గుప్త సూచనాధారితం సఫలం అభియానం భయోత్పాదన నిరోధ గ్రిడ్ ఇత్యస్మిన్ సంయుక్త అంతర్ సంస్థా సమన్వయస్య శక్తిం పునః ఏకవారం అధోరేఖితం అస్తి. వైశ్విక ఋణ మూల్యాంకన సంస్థయా మూడీస్ ఇత్యనయా వర్తమాన విత్తవర్షే భారతస్య వాస్తవిక సకల ఘరేలుత్పాదస్య వికాసమానాంక పూర్వానుమానం 6% సంవర్ధ్య 7% యావత్ విహితం. సంస్థయా స్పష్టీకృతం యత్ అయం ఊర్ధ్వముఖీ సంస్కారః పశ్చిమ ఏషియా సంఘర్షేణ జనితాత్ వైశ్విక ఆఘాతాత్ పరమపి భారతీయ అర్థవ్యవస్థాయాః ప్రత్యస్థతాం దృఢతాం చ ప్రదర్శయతి. మూల్యాంకన సంస్థానుసారం G20 సమూహేషు సర్వేభ్యః దేశేభ్యః అపేక్షయా భారతస్య ఆర్థిక వృద్ధిః తీవ్రతరా భవిష్యతి. జపాన్ దేశస్య ఐచి నాగోయా నగరే సమాయోజ్యమానే 20తమే ఏషియాయి క్రీడా మహోత్సవే భారతస్య క్వీన్జీ జోవాకిమ్ డిసూజా ఇత్యేషాద్య ప్రాతఃకాలే మహిళా ఏకల స్పర్ధాయాం విజయద్వయం సంప్రాప్య టేక్బాల్ క్రీడాయాః ఉపాంత్య చక్రే ప్రవిష్టవతీ. इति वार्ताः.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ మూడు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామము సమగ్ర సమాచారం వింటారు. ఈ కార్యక్రమంలో మిరప పంటలో పురుగులు నివారణ గురించి తెలుసుకుంటారు. వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ, ఇంకా భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో ఈ అంశం గురించి అశోరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారి విశ్లేషణ వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 8:30 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 మనోరంజని హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట.

ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 10:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 19-20 తేదీలలో నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రత్యక్ష ప్రసారము ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో పశువుల నుండి మానవులకు సోకే క్షయవ్యాధి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 మంచి అలవాట్లే ఆరోగ్యానికి రక్ష ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షాహిద్ పర్వేజ్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 6:00 హిందీలోనూ, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమము హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 నుండి వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి రాములు. నేను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నీటి యాజమాన్యంపై ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తెలంగాణ వ్యవసాయము మరియు నేలలు నీటి వనరుల సద్వినియోగం. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే మనకు వ్యవసాయపరంగా మనది తెలంగాణ జీవనోపాధి కానీ గ్రామీణ ప్రజానీకం కానీ ముఖ్యంగా మనకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. మరి మన రాష్ట్రంలోనే నేలలు మనం గమనించుకున్నట్లయితే దాదాపు మనకు 50 నుంచి 60% వరకు మనకు తేలికపాటి ఎర్ర నేల ఇసుక నేలలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మరి అలానే మనకు దాదాపు ఒక 20 నుంచి 25% వరకు మనకు ఖండగల నల్లరేగడి భూములు కూడా మనకు

కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంటాయి. ఇకపోతే మనకు ఏదైతే మనకు ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, ముఖ్యంగా మనకు గోదావరి అని కృష్ణ పరివాహక ప్రాంతాలలో మనకు ఒక 15 నుంచి 20% వరకు మనకు ఒండు నేలలు

మరి ఈ పరిస్థితులలో ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం 2026 ఖరీఫ్ సాగు గనుక మనం గమనించుకున్నట్లయితే మనకు దాదాపు ఈ ఇల్నినో పరిస్థితుల వలన మనకు రాష్ట్రానికి సరాసరి సగటు వర్షపాతం మనకు 900 పైన ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే సరాసరి సగటు వర్షపాతం మనకు 500 వరకు దాదాపు దగ్గర చేరుకుంది. అంటే దాదాపు ఒక 30-40% వరకు కూడా మనకు లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనకు ఈ నైరుతి ఋతుపవనాలే మనకు ఈ వర్షపాతం ఆధారము జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు. అయితే మనకు ఏదైతే ఈ పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వల్ల ఈ నైరుతి ఋతుపవనాల గమనం మార్చుకుని మనకు ఈ సంవత్సరం ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కర్ణాటక ప్రాంతానికి కానీ మనకు ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగానే మనం ప్రజలను రైతులను ముందస్తుగానే మనం సమాయత్తం చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసినట్లయితే ఇప్పుడు మనకు 4 నెలలు గడిచిపోయింది. చాలా పంటలు కూడా బెట్టకు వస్తున్నాయి, భూగర్భ జలాలు నిండుకున్నాయి. మరి ఈ పరిస్థితులలో మనకు ఈ వర్షపాతం ద్వారా ఇప్పటికి ఇంకా కురిసే అవకాశం కూడా ఏదైనా మనకు ఈ తుఫాన్లు కానీ వచ్చినా కూడా కురిసే అవకాశం ఉంది. మరి మనకున్న ఈ తేలికపాటు నేలల్లో మనకు వరి పంట మనం చెప్పినప్పటికీ దాదాపు 50 లక్షల ఎకరాల పైన నాట్లు వేసుకున్నారు. మరి ఇతర ఆగుతడి పంటలైన పప్పుదినుసు పంటలు, నూనె గింజ పంటలు, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు కూడా ఎక్కువ మొత్తంలో పంటలు వేసుకున్నారు. మరి ఈ పంటలను మనం సంరక్షించుకోవాలంటే మనకు నేలలోని తేమను ఎప్పటికప్పుడు గమనిస్తుకుంటూ ఆ తేమను మనం సంరక్షించుకుని మొక్కలకు అందేటట్టు చూసుకోవాలి. అంటే మనకు కలుపును సమర్థవంతంగా సకాలంలో తొలగించుకోవాలి. అట్లనే మనకు ఎప్పుడైతే కొద్దిగా తేమ ఉంటుందో భూమిలో అప్పుడే మనకు ఈ పంటలకు కావాల్సిన పోషకాలను, అంటే ఎప్పుడైతే కొద్దిగా మొక్కలు బెట్టకు గురవుతాయో వర్షాభావ పరిస్థితులకు గురవుతాయో అప్పుడు అవి ఆరోగ్యంగా ఉండక చీడపీడలకు కూడా ఇప్పుడు ఇలా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే తేమ తక్కువ ఉన్నప్పుడు మనకు చీడపీడలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క ఈ రోగాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు తేమ ఉన్నట్లయితే మనం పైపాటుగా వేసుకునే ఎరువులను వేసుకున్నట్లయితే ఆ తేమను ఉపయోగించుకొని పంట ఆ పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు మొక్కలు చాలా ఆరోగ్యంగా లేవు, నేలలో తేమ తక్కువగా ఉన్నది, అలాంటి పరిస్థితుల్లో మనము భూమికి పైపాటుగా ఎరువులను వేసే బదులుగా మనం పైపాటిగా పిచికారి, అంటే ముఖ్యంగా మనకు యూరియా 2% ద్రావణం గాని లేదా పొటాషియం నైట్రేట్ 1% ద్రావణం గాని పైపాటిగా మనం మొక్కలపై పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలకు దృఢత్వాన్ని చేకూర్చి ఈ చీడ పీడల నుండి మొక్కను కాపాడడానికి ఉపయోగపడుతుంది. మరి అలానే మనకు అడపా తడపా కురిసిన ఈ వర్షపాతం ముఖ్యంగా మన తేలికపాటు నీళ్ళు కాబట్టి భూమిలో ఇంకే శాతము నీరు తక్కువగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కురిసినా కూడా మనకు నేలతో పాటు నీటి కూడా మనకు కొత గురై వివిధ రకాలుగా మనకు నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ రైతు సోదరులు తమ పొలంలో చిన్న చిన్న పామ్ పాండ్స్ను, అంటే 10 మీటర్లు బై 10 మీటర్లు వెడల్పు పొడవులలో 3-4 మీటర్ల లోతు గాక మనం ఈ పామ్ పాండ్స్ గుంతలను గాక మనం దవ్వుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ పనికి ఆహార రామ్జీ పథకంలో కూడా మనకు ఈ ప్రభుత్వ పరంగా ఈ పామ్ పాండ్స్ తవ్వుకోవడానికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది. కాబట్టి ఈ పామ్ పాండ్స్లలో మనకు ఎక్కువ వర్షపాతం ఏదైతే మన భూములకు ఇంకా వరద రూపంలో వచ్చిన దాన్ని కనుక మనం నిల్వ చేసుకున్నట్లయితే ఇలా మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు దీర్ఘకాలిక 2-3 వారాలు కూడా మనకు వర్షాలు పడకుండా మొక్క బెట్ట గురవుతుంది. అదే పూత పింద దశలో ఉన్నప్పుడు మనం ఈ నిల్వ చేసుకున్న నీటిని కనుక మనం దానికి తడిల రూపంలో అందించినట్లయితే మొక్కలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఈ నదులలో పరిస్థితుల్లో కూడా మనం గమనించినట్లయితే నదులు కూడా ఇంకా బాగా వర్షాలు పడి నదులు పొంగిన పరిస్థితులు అయితే పెద్దగా కనపడట్లేదు. చాలా జలాశయాలు కూడా సగానికి కూడా నిండలేదు. కాబట్టి ఈ ఉన్న నీటిని కూడా బహుశా ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆలోచన చూసినట్లయితే తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఏమైనా మనకు 1-2 తడులు పంటలను రక్షించుకోవడానికి ఇచ్చినట్లయితే ఆ నీటిని కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంటే మనకు సాంప్రదాయ ఉపరితల నీటి సాగు పద్ధతులను కాకుండా మనకు సూక్ష్మ సేద్య పద్ధతులు, ముఖ్యంగా స్ప్రింక్లర్ గాని, తుంపర సేద్యం గాని లేదా బిందు సేద్యం గాని ఉపయోగించుకున్నట్లయితే తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి మనకు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులకు ప్రభుత్వ పరంగా కూడా కొంత సబ్సిడీస్ ఇస్తున్నారు. మరి రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకుని ఈ పద్ధతి ద్వారా మనం కనుక నీటిని వినియోగించుకున్నట్లయితే దాదాపు మనకు ఉపరితల నీటి సాగు పద్ధతుల పైన మనకు 60-70% వరకు కూడా మనం నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటలు ఏవైతే మనకు మొక్కజొన్న, చిరుధాన్యాలు, వేరుశెనగ, పత్తి ఇలాంటి పంటల్లో మనము
కాలానుగుణంగా మనము అంతర్కృషి దంతె గాని గుంటక ద్వారా గాని, అలానే మనము ఈ తేమను ఎక్కువ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి, పగటిపూట రాత్రిపూట కూడా పెరుగుతున్నాయి, కాబట్టి మనకు ఈ భూమిలో ఉన్న తేమను బయటకు పో

0: కుండా మనం ఈ అంతర్కృషి చేయుతో పాటు మనము పంట వ్యర్థాలను గానీ ప్లాస్టిక్ షీట్స్ గానీ మల్చింగ్ పైన కప్పినట్లయితే తేమ నష్టాలను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా మనము ఎక్కడెక్కడైతే మనకు ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కానీ నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు మనం కొంత పంటను నష్టపోయినా మిగతా పంటను సంరక్షించుకోవడానికి సగం పంట వరకైనా మనకు ఆ పంట యొక్క ఏదైతే మనకు సున్నిత దశలు ఉంటాయో ఆ దశలలో ముఖ్యంగా మనకు ప్రతి ఉంటే ముఖ్యంగా మనకు పూత దశ గానీ స్క్వైర్ ఇనిషియేషన్ దశ గానీ ఈ దశల్లో నీటికి ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ దశలలో ఈ ఉన్న నీటిని కనుక మనం పంటకిచ్చుకున్నట్లయితే పత్తి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అట్లనే మొక్కజొన్న అయితే మనకు పాలు పోసుకునే దశ గానీ లేకపోతే మనకు సిల్కింగ్ వచ్చే దశలో కనుక ఈ ఉన్న నీటిని కనుక వినియోగించుకుంటే మొక్కజొన్నను మనం నీటి ఎద్దరి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా మనకు కొన్ని ప్రాంతాలలో మనకు ఈ ఖరీఫ్ కాలం అయిపోవచ్చు నెక్స్ట్ అక్టోబర్ కు ఒకవేళ మనం ఖరీఫ్ లో నల్లరేగడి భూములు ఎక్కడైతే మనం బీడిగా పెట్టుకున్నట్లయితే అందులో ఏమన్నా మనకు తేమ ఉన్నట్లయితే వచ్చే రబీ కాలంలో మనకు స్వల్పకాలిక ఇప్పుడు పశువులకు కూడా మన ఆహారం కావాలి కాబట్టి గడ్డి జాతి పంటలు కానీ లేదా పెసర మినుము తక్కువ 60 రోజుల్లో వచ్చే పంటలు కానీ వేసుకునేసి కొంతగా మనం దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవి కూడా రాని పరిస్థితి అంటే కనీసం మనము మన పశువులకు పోషణకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యత బావులల్లో కుంటలల్లో నదులల్లో కూడా చాలా క్రిటికల్ గా ఉన్నది. కాబట్టి ఉన్న నీటిని ఉన్న మన పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రణాళిక పద్ధతిగా ఉపయోగించుకుని మీ పంటలను కాపాడుకున్నట్లయితే ఎంతలో కొంత మనము కొంత దిగుబడిని తీసుకుని రైతులు కొంత లాభం పొందుతారని ఆశిస్తున్నాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ, సంగీతం MS విశ్వనాథన్.

0: అయ్య బాబు, తన తన తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: సుభాష్
0: దని నీ

ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ద మీనాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్ లో పాల్గొన్న వైష్ణవ్ మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా

కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేపౌట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ది స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్దాలు అనేక దేశాల అభివృద్దిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యకుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యకుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని సమాచార ప్రసార
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్దికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్ లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్

0: పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్టంలోని కోహట్ జిల్లాలో ఈ రోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు, మన గ్రామం, సమగ్ర సమాచారం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భూగర్భ జలాలు అడుగంట్లిపోతున్న సమయంలో ఈ అంశం గురించి అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారి విశ్లేషణ.
4: భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండటంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు చైతన్యవంతులై ఈ డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం అమలు పరుచుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కలకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్నే బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైపు లైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. ముఖ్యంగా ఈ బిందు సేద్యము లేదా డ్రిప్ పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు అంటే పండ్ల తోటలు, ఇంకా ఉద్యాన పంటలైన కూరగాయలు, మిరప, బెండ, వంగ, చిక్కుడు, దొండ, టమాటో, బీర, కాకర, తీగజాతి కూరగాయలు, దుంప పంటలు, అదేవిధంగా మామిడి, సపో

తోట, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, కలప, టేకు, మలబారు వేప, అదేవిధంగా ఇటీవల కాలంలో పూల సాగులో కూడా డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా వివిధ రకాల పంటల్లో ఈ డ్రిప్ సేద్యాన్ని ఉపయోగించడం వల్ల 50 నుంచి 60% వరకు సాగు నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మామూలు పద్ధతితో పోల్చినట్లయితే మామూలు పద్ధతిలో నేల సారం ఒక చోటు నుంచి మరో చోటుకి కొట్టుకుపోతుంది. ఈ డ్రిప్ ద్వారా అలా కొట్టుకుపోకుండా నేల సారాన్ని కాపాడవచ్చు. అదేవిధంగా నేల చదునుగా లేకున్నా కూడా ఈ పద్ధతి ద్వారా నీరుని అందించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ముఖ్యంగా మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ, హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, అదేవిధంగా రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వల్ల మొక్కలు బాగా ఏపుగా పెరిగి త్వరితగతంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను, అదేవిధంగా నాణ్యమైన పంటను కూడా పొందవచ్చు. నేలను చదును చేయడం, గట్లు కట్టడం, కాలువలు తవ్వటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయడం మొదలైన పనులన్నీ కూడా ఉండవు. దీంతో ఈ పద్ధతి ద్వారా సాగు చేసినట్లయితే సాగు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఇంకా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఒక ఎకరాకు సరిపడే నీటిని బిందు సేద్యం ద్వారా అయితే 2.5 నుంచి 3.5 ఎకరాల వరకు సాగు చేయవచ్చు. అదేవిధంగా ఎటువంటి నేలల్లోనైనా బిందు సేద్యాన్ని అవలంబించవచ్చు. ఇంకా ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో అవసరాన్ని బట్టి అందచేయటం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడిచి కరెంటు వినియోగంలో దాదాపు 30 నుంచి 45% వరకు ఆదా అవుతుంది. అదేవిధంగా పంట దిగుబడి 30 నుంచి 45% వరకు పెంచవచ్చు. మొక్కల మొదల వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల పురుగు మందులు పిచికారి, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలవని సులభం అవుతాయి. అదేవిధంగా నీరు నేరుగా మొక్కలకు అందించడం వల్ల మొక్కలపై, ఆకులపై తేమ ఉండదు. దీంట్లో చీడపేడులు, అదేవిధంగా తెగుళ్ల ఉధృతి సమస్య చాలా తక్కువగా ఉంటుంది. నీరు కట్టడానికి, ఎరువులు వేయడానికి కూలీల సమస్య ఉండదు. అధికంగా గాలి వేయటం వల్ల స్ప్రింక్లర్ల పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సమర్థతపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇంకా డ్రిప్ పద్ధతిని ఉపయోగించడం వల్ల వాతావరణ సమతుల్యత కూడా ఎటువంటి హాని కలగదు. అదేవిధంగా డ్రిప్ పద్ధతి ఉపయోగించినప్పుడు వరుసల మధ్యలో ఎలాంటి కలుపు మొక్కలు కూడా రాకుండా ఉంటాయి. డ్రిప్ పద్ధతి అమర్చుకోవడం అనేది పంట రకాన్ని బట్టి, అదేవిధంగా మొక్కల సాంద్రత అంటే మొక్కల మధ్య దూరము, అదేవిధంగా మొక్కకు రోజువారీ కావలసిన అత్యధిక నీటి పరిమాణము, ఇంకా పంట కాలము, నేల తీరు, నేల స్వభావము, ఏటవాలు, పొలం విస్తీర్ణం, నీటి వసతి అంటే బావి నుంచి లేదా కాలువ లేదా చెరువు నుంచి నీరు లభ్యమవుతుందా అనే దాన్ని బట్టి, అదేవిధంగా లభ్యమయ్యే నీటి పరిమాణం, ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నప్పుడు లభించే నీటి పరిమాణాన్ని, అదేవిధంగా భూమి నుంచి నీటి లోతు, నీటి నాణ్యత, మనం వాడే పంపు సెట్ రకము అంటే ముఖ్యంగా ఇక్కడ 3 రకాల పంపులు వాడతాం, సెంట్రిఫ్యూగల్, టర్బైన్, సబ్మెర్సిబుల్ పంపులు, అదేవిధంగా పంపు సెట్ సమకూర్చే నీటి పీడనము, అదేవిధంగా రోజుకి మనకి ఎన్ని గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది, ఇలాంటి అనేక అంశాల మీద మన డ్రిప్ పద్ధతిని అమర్చుకోవటం ఆధారపడి ఉంటుంది. మొక్కలకు సాగునీటితో పాటు ఎరువులను కూడా ఈ డ్రిప్ విధానంలో అందించడాన్నే ఫెర్టికేషన్ అంటారు. దీని ద్వారా నీరు, ఎరువులను కూడా ఒకేసారి మొక్కకు అందించవచ్చు. బిందు సేద్యం పద్ధతిని కేవలం నీటి వినియోగ సామర్థ్యం పెంచడం కోసమే కాకుండా ఎరువులను కూడా పైరుకు అందించడానికి వాడినప్పుడే బిందు సేద్యానికి 100% వినియోగించుకున్నట్లు అవుతుంది. పంటలో అధిక దిగుబడులు సాధించడానికి నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యము రెండింటినీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువుల సామర్థ్యం పెంచుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నప్పటికీ అందులో అత్యుత్తమైన విధానమే ఈ ఫెర్టికేషన్ విధానము. మామూలు పద్ధతిలో పోల్చినట్లయితే ఫెర్టికేషన్ విధానంలో డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించేటప్పుడు ఆ నీటిలో కరిగే రసాయనిక ఎరువులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దీనికోసం మనం ఏంటంటే ముఖ్యంగా ఎరువుల గుణగణాలను పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో పూర్తిగా తొందరగా ఎలాంటి అవశేషాలు లేకుండా కరగాలి. అదేవిధంగా ఎక్కువ పోషకాలను కూడా కలిగి ఉండాలి. పోషక పదార్థాలు పూర్తిగా మొక్క తీసుకునే విధంగా ఉండాలి.
ముఖ్యంగా సోడియం క్లోరైడ్ ఉన్న ఎరువుల్ని వాడకూడదు. ఎందువల్లంటే ఇలాంటి క్లోరైడ్ ఉన్న ఎరువుల్ని వాడినప్పుడు ఆ డ్రిప్పులోని డ్రిప్పు పరికరాలు డ్రిప్పులు కొద్ది రోజుల తర్వాత అక్కడ

0: ఉప్పులాగా తయారయ్యి అడ్డుపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల లవణ సూచిక 0.9 నుంచి 12 మధ్య ఉండాలి. అదేవిధంగా సాగునీటితో ఈ ఎరువులు ఎలాంటి రసాయనిక చర్యలను జరపకుండా ఉండాలి. ముఖ్యంగా ఇందులో గమనించినట్లయితే నత్రజని సంబంధిత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే అమ్మోనియం సల్ఫేట్ కానీ, అమ్మోనియం క్లోరైడ్, కాల్షియం నైట్రేటు, యూరియా తదితర నత్రజనువులు నీటిలో సులభంగా కరుగుతాయి. మొక్కలు ముఖ్యంగా నత్రజని నైట్రేట్ రూపంలో పీల్చుకుని పోషక పదార్థాలను పొందుతాయి. అదే అమ్మోనియం సల్ఫేటు, అమ్మోనియం క్లోరైడ్ ఎరువులను దీర్ఘకాలం వాడినట్లయితే నేలలో ఆమ్ల గుణం ఎక్కువై సారం తగ్గుతుంది. కాబట్టి కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్లను వినియోగించడం వల్ల భూమిలో క్షార పదార్థం పెరుగుతుంది. ఈ రకమైన నత్రజని ఎరువుల కంటే కూడా యూరియాను ఎక్కువగా ఉపయోగించినట్లయితే మనకి ఫెర్టిగేషన్ ద్వారా మొక్కలకు మంచి జరుగుతుంది.
1: మీరింతవరకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో ఈ అంశం గురించి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారి విశ్లేషణ విన్నారు.
2: ఈనాటి కార్యక్రమంలో మిరప పంటలో పురుగులు నివారణ గురించి కొన్ని వివరాలు వింటారు.
3: ఖమ్మం డిస్టిక్ట్ లో సాగు చేస్తున్నటువంటి ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. ఖమ్మం జిల్లాలో 69,000 ఎకరాల్లో మిరపను నాటడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి పురుగులు, అదే రకంగా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లు ఆశించి మిరపను నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరపలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా మిరపలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తామర పురుగుల ఉధృతి కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మొక్కల యొక్క ఆకులు పైకి ముడుచుకోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకోవటం, దాంతోపాటు ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే పురుగులు కాయలను గెరటం వల్ల కాయల మీద చారలు ఏర్పడటం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆకులు, అదే రకంగా పిందెలు చూసుకున్నట్టయితే రాగి వర్ణం మారి పూత పిందె రాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మొక్కలు గెరసబారిపోవడం, అదే రకంగా ఎరుగుదల లేకపోవడం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే వాతావరణం పొడిగా ఉండటం, బెట్టగా ఉండటం, అదే రకంగా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తామర పురుగుల యొక్క యాజమాన్య విషయంకి వచ్చినట్టయితే మనం చూసుకున్నట్టయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమగ్రంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతుల విషయంకి వచ్చినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ముఖ్యంగా పూత అదే రకంగా పిండ దశలో ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే స్పెనిటోరం అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా ఫిప్రోనిల్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా సాంటనప్రోల్ అయినట్టయితే 1.2 మిల్లీలీటర్లు, లేదా స్పైనసైడ్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పైముడత ఉధృతిని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పైముడత, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క కింది ముడత ఉధృతి కూడా ఉన్నట్టుగా మనం గమనించడం జరిగింది. ఈ కింది ముడత ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క కింది ముడత అనేది తెల్లనల్లి ద్వారా ఆశిస్తుంది కాబట్టి ఈ తెల్లనల్లి ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు ముద్రాకుపచ్చ రంగులోకి మారి కిందకు ముడుచుకోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క నల్లి ఆశించినటువంటి ఆకులు కనుక మనం గమనించినట్టయితే ఆకులన్నీ కూడా గెరసబారి ముదురు ఆకులు కాడలు అన్ని కూడా చూసుకున్నట్టయితే పొడవుగా సాగి పెడుసుగా మారడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తెల్లనల్లి ఉధృతి, అంటే కింద ముడత యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూత రాలిపోవడం, అదే రకంగా కాపు కూడా గణనీయంగా తగ్గిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. నల్లి యొక్క ఉధృతి కనుక చూసుకున్నట్టయితే అక్టోబర్ నెల మొదలుకొని డిసెంబర్ నెలాఖరు వరకు ఆశించి నష్టం అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కలుగజేసేదానికి అవకాశం ఉంటుంది. తెల్లనల్లి ఆశించినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క నివారణ కనుక చూసుకున్నట్టయితే నీటిలో కరిగే గంధకం, అంటే మనకు ముఖ్యంగా వెటబుల్ సల్ఫర్ అంటాము, ఇదే థయోబిట్ అని కానీ కొసోబిట్ అని కానీ క్యుములస్ అని కానీ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలిపిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క తెల్లనల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటుగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మందులు కానిటువంటి పక్షంలో ప్రొపర్కైట్ అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా స్పైరామెసఫిన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా మిల్బిమెక్టిన్ అయినట్టయితే 0.65 మిలియన్

లెటర్లు మంజులను మార్చి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రైత సోదరులు ఈ పై ముడత అదే రకంగా కింది ముడత రెండు ముడతలు ఒకేసారి గమనించినట్టయితే మనకు మార్కెట్ లో దొరికేటటువంటి క్లోర్పైనఫిర్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రాన్ అయినట్టయితే 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఒకేసారి ఈ తెల్ల నల్లి దాంతో పాటుగా ఈ యొక్క పై ముడత అంటే తామర పురుల కుదురుతను కూడా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తెల్ల నల్లి అంటే కింది ముడత దాంతో పాటుగా పై ముడత ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ కార్బరిల్ కానీ లేకపోయినట్టయితే ఎస్ఫేట్ లాంటి మందులను వాడకుండా ఉండటం మంచిది. సో ఈ వాడినట్టయితే ఒక పురుగు తగ్గినప్పటికీ కూడా ఇంకొక పురుగు కుదురుతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు రకాలైనటువంటి మందులను వాడకుండా ఉండటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే పేనుబంక కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఈ పేనుబంక మనం లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ఇవి ఆకుల అడుగు భాగాన చేరి లేదా కొమ్మల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా గెరిసిపారిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక పురుగులు అనేది తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల ఈ యొక్క చీమలో చేరటం, దాంతోపాటు ఈ చీమలో జిగురు పదార్థం చుట్టూ చేరటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఉధృతి ఎక్కువగా ఉండే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ జిగురు పదార్థం వల్ల నల్లటి బూజ ఏర్పడి కిరణజన్య సమగ్రి కాంతగ్రాయం కలగటం వల్ల మొక్కల యొక్క ఆకులన్నీ కూడా పసుపసుగా మారి కాయల యొక్క నాణ్యత తగ్గటం, దాంతోపాటు మొక్క యొక్క పెరుగుదల తగ్గటం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. పేనుబంక ఉధృతి కనుక చూసుకున్నట్టే ప్రస్తుతం పరిస్థితులు అంటే ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే ప్రినిలైతే 2 మిల్లీలీటర్లు లేకపోయినట్టయితే మిడాక్లోపిడ్ అనేటైతే 0.3 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ అనేటైతే 0.2 గ్రాములు లేదా తయమితాక్సమైనట్టయితే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పేనుబంకను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో కనుక చూసుకున్నట్టయితే మిరపలో పూత పురుగు ఉధృతి కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ పూత పురుగు ఆశించినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ పూత అదే రకంగా పువ్వు మొగ్గలపైన ఈ గుడ్లు పెట్టడం వల్ల ఈ బయటకు వచ్చినటువంటి చిన్న లార్వాలు పొలలోని అండాశయాన్ని తొలిచి తినటం వల్ల అండాశయం తెల్లగా మారి ఉబ్బటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఇలా ఉబ్బినటువంటి పువ్వులు కనుక చూసుకున్నట్టయితే రాలిపోవటం, అదే రకంగా పువ్వు మొగ్గ పూర్తిగా విచ్చుకోకముందే రాలిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ పిండి దశలో కనుక ఆశించినట్టయితే కాయలన్నీ గిడసబారి గింజలు లేకుండా త్వరగా పండు బారి కాయలు వంకలు తిరిగి పూత ఖాతా విపరీతంగా రావటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. పూత పురుగు అదే రకంగా గండుపోత కానీ ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ పూత దశలో 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె అంటే 1500 ppm లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ యొక్క పూత పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కార్బోసల్ఫైన్ అంటే 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క కాయతొలచే పురుగులైనటువంటి పొగాకు లద్ది పురుగు, పచ్చ రబ్బర్ పురుగు, అదే రకంగా శనగ పచ్చ పురుగు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఆశించినట్లయితే గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టినట్లయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. పొగాకు లద్ది పురుగు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్లయితే ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆకులను జల్లెడగా మార్చడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పొగాకు లద్ది పురుగు ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ పొగాకు లద్ది పురుగు ఎదిగిన లార్వాల నివారణ కానీ చూసుకున్నట్టయితే విషపూరక ఉపయోగించి వీటిని నివారించుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా గుర్తించాలి. దీనికి కానీ చూసుకున్నట్టయితే ఈ విషపు ఎలా తయారు చేయడానికి 5 కిలోల తౌడు, 500 మిల్లీలీటర్ల మిథమిల్ లేదా క్లోరిపైరిఫాస్, 500 గ్రాముల బెల్లం తగినంత నీటిని కలిపి గుళికలుగా చేసుకుని సాయంత్రం వేళ పొలంలో చల్లినట్టయితే ఏదైతే ఎదిగిన లార్వాలు ఉన్నాయో ఇవన్నీ బయటకు వచ్చి చనిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. శనగ పచ్చ పురుగు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క కాయదశలో కాయలను తొలిచి తల మాత్రం లోపల ఉంచి మిగిలిన శరీరాన్ని అంతా కాయ బయట ఉంచి కాయ లోపల గింజలు తింటూ ఉంటుంది. అదే రకంగా పచ్చ రబ్బర్ పురుగు కానీ చూసుకున్నట్టయితే పచ్చ రబ్బర్ పురుగు 2-3 ఆకులను గూళ్ళ చేసుకున్న ఆకులను లేదా కొమ్మలను గోపి తినడం వల్ల నష్టం ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాయదొలిచే పురుగుల నివారణ విషయంకి వచ్చినట్టయితే థైడి కార్బనేట్ అయితే 1 గ్రాము లేదా నవల్రామ్ అనేటైతే 0.75 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ అనేటైతే 0.25 మిల్లీలీటర్లు, సయాంట్రినిప్రోల్ అయినట్టయితే 1.2 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం అయినట్టయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ మందులు కాకుండా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మార్కెట్లో దొరికిన ఇమామెక్టిన్ బెంజోయేట్ అయినట్టయితే 0.4 గ్రాములు లేదా క్లోరాండ్రినిప్రోల్ అయినట్టయితే 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ అయినట్టయితే 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని సమర్థవంతంగా నిరుద్ధి

దానికి అవకాశం ఉంటుంది. అటవీ ప్రాంతం దగ్గరున్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో వేరుపురుగు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరుపురుగు కనుక ఆశించినట్లయితే ఈ లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే వేరుపురుగు మొదట కలుపు మొక్కల వేళ్లను తింటూ మిరప వేళ్ల దగ్గర వచ్చి వాటిని కూడా తినటం వల్ల ఈ మొక్కలన్నీ కూడా వడిలి చనిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా దీని నివారణ విషయంకి వచ్చినట్టయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటే ఎకరానికి ఒక 10 టన్నులు బాగా చివికిన పశువులు ఎరువేసుకోవటం, దాంతోపాటు ఒక 200 కిలోల వేపిండి వేసుకోవటం, దాంతోపాటుగా 10 నుంచి 12 కిలోల 3% కార్బోఫ్యూరాన్ ఆకలి దుక్కులు వేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే క్లోరిపైరిఫాస్ అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోపిక్ ప్లస్ సిప్రోనిల్ అనేది 1 గ్రాము లీటర్ నీటి కలిపి మొక్కల మొదల దగ్గర పోసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు జీవ శిలీంధ్రాలు అనేటువంటి మెటరైజం అనేది 2 కిలోలు పశువులలో కలిపి కనుక వేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని కూడా అంతవరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో వేరుకి బుడుపులు కమ్మించడం జరిగింది. ఎక్కడైతే వేరు బుడుపులు ఆశించాయో ఇలాంటి పరిస్థితుల్లో నులిపురుగులు ఉన్నట్టుగా రైతు సోదరులు గమనించాలి. సో ముఖ్యంగా ఈ యొక్క నులిపురుగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో లక్షణాలు చూసుకున్నట్టయితే తల్లి వేరులో అదే రకంగా పిల్ల వేర్ల పైన బుడుపులు అదే రకంగా కాయలు ఏర్పడటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా ఆశించినటువంటి మొక్కల పెరుగుదల తగ్గి ఆకుల్లో పచ్చదనం తగ్గి లేదా పసుపు రంగుకి మారి పూత కాత విపరీతంగా తగ్గిపోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. మొక్కల వేర్ల పరిమాణం తగ్గి లేదా గోధుమ నుంచి ముదురు గోధుమ రంగుకు మారుతూ ఉండటం అనేది మనకు సాధారణంగా దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నులిపురుగులు వేర్లోని కణజాలను నాశించి మొక్కకు సరఫరా అయ్యేటువంటి పోషకాలని పీల్చుకోకుండా చేయటం వల్ల ఈ మొక్కలన్నీ కూడా వడబడి చనిపోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. నివారణ విషయంకి వచ్చినట్టయితే వేసవిలో రొద్దుక్కులు చేసుకోవటం, అదే రకంగా ఎక్కడైతే నులిపురుగులు గత సీజన్లో ఆశించాయో అలాంటి ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న, పత్తి, నువ్వులు వంటి పైర్లతో పంట మార్పిడి చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. సో దాంతోపాటు ఎకరానికి 200 కిలోల వేపపిండి వేయటం వల్ల దీని యొక్క ఉధృతి తగ్గుతా ఉంది. ఆశించిన తోటల్లో గానీ మనం నులిపురుగులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా కార్బోఫెరాన్ 3% ఎకరానికి 12 కేజీలు వేసుకున్నట్టయితే దీని ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిరపలో గన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పురుగుల విషయంకి వచ్చినట్టయితే ఈ పురుగుల్ని గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు ఉధృతి తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటుగా గత సీజన్ లో ఆశించినటువంటి నల్ల తామర పురుగులు అనేది కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే గమనించడం జరిగింది. గత సీజన్ లో ఈ టైంకి మనకి ఎక్కువగా గమనించినప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో పూలలో 1-2 మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి కొంచెం యాజమాన్య పద్ధతులు కనుక పాటించుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఎక్కడైతే ఈ నల్ల తామర పురుగులు ఆశిస్తాయో ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే తామర పురుగులన్నీ కూడా బ్లూ కలర్ ఆకర్షించబడతాయి. కాబట్టి రైతులు సామూహికంగా నీలిరంగు జిగురు అట్టలు ఎకరానికి 40 నుంచి 50 పెట్టడం ద్వారా చాలా వరకు ఉధృతిని తగ్గించవచ్చు. దాంతోపాటు వివిధ రకాలైనటువంటి కలుపు మొక్కలన్నీ కూడా పురుగులకు ఆవాసం కల్పిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పొలం గట్ల మీద రకంగా చీలల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే బవేరియా బ్యాసియానా లేదా లెకానిసిలియం లెకానైనట్టయితే 5 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వేప సంబంధించిన మందులు దీని నివారణ నిరోధిస్తాయి. కాబట్టి 5% వేప గింజల కషాయం గాని లేదా వేప నూనె గాని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క నల్ల తామర పురుగుల బారి నుంచి మనం చాలా వరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. రసాయనిక మందుల విషయంకి వచ్చినట్టయితే విచక్షణ రహితంగా తక్కువ అందులో సిఫార్సు అయినటువంటి పురుగు మందులు వాడుకున్నట్టు అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొక్కలను ఏ మాత్రం బలహీనపరచకుండా సాధ్యమైనంత వరకు పైనుంచి పిచికారి రూపంలో 15 రోజులకు ఒకసారి 300 కానివ్వండి లేకపోతే 30/45 లాంటి పోషకాలని ఆకుల నుంచి అందించడం ద్వారా మొక్కల్లో శక్తిగా ఉంటాయి. కాబట్టి తద్వారా ఈ యొక్క పురుగు ఆశించేటటువంటి అవకాశం, దాంతోపాటు పురుగును కొంతవరకు నిరోధించే శక్తి ఉంటుంది కాబట్టి మొక్కకి, తద్వారా ఈ యొక్క పైనుంచి పిచికారి రూపంలో న్యూట్రియన్స్ ని స్ప్రే చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఏదైతే సిఫార్సు చేసినటువంటి పురుగు మందు ఉందో దాన్ని ఒకసారి స్ప్రే చేసుకుని మరలా మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతా ఉంది. సిఫార్సు చేసినటువంటి మందుల్లో చూసుకున్నట్టయితే సైలెంటర్ పోల్ అనేటైతే 1.2 మిల్లీలీటర్లు కానివ్వండి లేదా ఫిప్రోనిల్ 80 WG అనేటైతే 0.2 గ్రాములు కానివ్వండి
లేకపోయినట్టయితే స్పైరో టెట్రామైట్ అయినట్టయితే 1 మిల్లీలీటర్ కానివ్వండి, థైమెథాక్సమ్ అయినట్టయితే 0.2 గ్రాములు కానీ, స్పైనటోరం అయినట్టయితే 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టచ్చు. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే పై ముడత, కింది ముడత, దాంతోపాటు పోత పురుగు కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే

0: తామర పురుగులే కుదిరితి గమనించడం జరుగుతోంది. కాబట్టి రైతు సోదరులు వాటికి సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించి తదనుగుణంగా సిఫార్సు చేసినటువంటి మందులను పిచికారీ చేసుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితిని అధిగమించి తద్వారా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు మిరప పంటలో పురుగులు నివారణ గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ ప్రసంగం వింటారు.
2: వర్షాకాలంలో దగ్గు, తుమ్ము, ఆయాసం, అలర్జీలు విజృంభించడం సహజంగా మనం చూస్తున్నాం. అయితే అలాగని వాటిని తేలికగా తీసుకుంటే ఊపిరితిత్తులు తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. కాబట్టి తగిన ముందస్తు జాగ్రత్తలతో ఈ ఇబ్బందులకు అడ్డుకట్ట వేయాలంటున్నారు వైద్యులు. ఫ్లూ, న్యూమోనియాలకు మంచి వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్లను సోకినా వాటి ఉధృతి పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్లు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు, పెద్దలు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలి. అలాగే ఉబ్బసం ఉన్నవారు సమస్య అదుపులోకి రాగానే ఇన్హేలర్ల వాడకం మానేస్తూ ఉంటారు, అది సరికాదు. ప్రివెంటివ్ ఇన్హేలర్స్ నిరంతరంగా వాడుకుంటూ ఉంటే దుమ్ము, ధూళి, వైరస్ వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు లోనైన పరిస్థితి ఉబ్బసానికి దారితీయకుండా ఉంటుంది. ఈ కాలంలో స్మోకింగ్ వల్ల సీఓపీడీ రోగుల పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి ఈ సీఓపీడీ రోగులు స్మోకింగ్ మానేసి తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలి. అలాగే ఇన్హేలర్లు వాడకం కొనసాగించాలి. ఊపిరితిత్తుల్లో ధూళి కణాలు స్థిరపడిపోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ధూళి కణాలు 25 మైక్రాన్ల కంటే పెద్దవిగా ఉంటే అవి ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అయిపోతాయి, వాటిని డామేజ్ చేస్తాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఉబ్బసం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముందు నుంచి ఉబ్బసం వాళ్లకే వర్షాకాలంలో సమస్యలు పెరుగుతున్నాయంటే పొరపాటు. కొత్తగా ఉబ్బసం బారిన పడే సందర్భాలు కూడా ఈ కాలంలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎడతెరిపి లేని దగ్గు, రాత్రివేళ లేదంటే తెల్లవారుజామున దగ్గు పెరగడం, పిల్లి కూతురు లాంటి లక్షణాలు కనిపిస్తే పీక్ ఫ్లో మీటర్ తో పరిస్థితిని, తీవ్రతను పరీక్షించుకోవచ్చు. 300 నుంచి 400 ధర పలికే ఈ పరికరంతో ఉబ్బసం తీవ్రతను కొలుచుకుని రీడింగ్ 200 నుంచి 250 తగ్గితే వైద్యులను కలవాలి. ఒకవేళ ఊపిరితిత్తుల పనితీరు తగ్గినట్లుగా లంగ్ ఇన్ఫెక్షన్ టెస్టులో తేలితే ఇన్హేలర్స్ వాడుకోవాలి. రోజు వాడే ఇన్హేలర్ తో పాటు ఉబ్బసం అటాక్ వచ్చినప్పుడు వేరే ఇన్హేలర్లు కూడా వాడుకుంటూ ఉండాలి. పొగకు ఎక్కువగా బహిర్గతమయ్యే వాళ్లకు సీఓపీడీ, క్లానికల్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్, తప్పకుండా వస్తుంది. ధూమపాన ప్రియులతో పాటు ఈ అలవాటు లేని వాళ్లు కూడా ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా కట్టెల పొయ్యి దగ్గర పనిచేసే వాళ్లు, గర్భగుడిలో ధూపాలు మధ్య ఎక్కువ సమయం గడిపేవారు ఈ పొగ మూలంగా సీఓపీడీకి గురవుతూ ఉంటారు. క్షయ నుంచి పూర్తిగా కోలుకున్నా ఆ వ్యాధితో ఊపిరితిత్తులు దెబ్బతినడం మూలంగా సీఓపీడీ బారిన పడే వారి సంఖ్య కూడా మన దేశంలో పెరిగిపోతూ ఉంది. కాబట్టి దగ్గుతో పాటు పసుపు పచ్చ, ఆకుపచ్చ తెమడ కనిపిస్తూ ఆయాసం వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఆయాసాన్ని బట్టి ఈ సమస్యను ఉబ్బసంగా భ్రమపడే వాళ్లు ఉంటారు, కానీ ఉబ్బసంలో తెమడ కనిపించదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఉబ్బసంలో మాదిరిగానే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు వాటి సామర్థ్యం తగ్గినట్టు కనిపిస్తే ప్రత్యేకించి సీఓపీడీ కోసం నిర్దేశిత ఇన్హేలర్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య శాశ్వతంగా నయం కాకపోయినా చికిత్సతో అదుపులో పెట్టుకోవచ్చు. జలుబు, ముక్కు దెబ్బడ, గొంతులో ఇబ్బంది, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, ఇవి అల్సర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఈ సీజన్లో విజృంభించే రైనో వైరస్ వల్లే ఈ సమస్య వేధిస్తుంది. ఇది ప్రమాదకరమైనది కాకపోయినా మధుమేహం, ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లలో ఈ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఐఎల్డి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. ఊపిరితిత్తులు బిరుసుగా మారి వ్యాకోచించడం లేని పరిస్థితి ఇది. దాంతో 4 అడుగులకే ఆయాసం పడి, పొడి దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు మొదలైన లక్షణాలు వేధిస్తూ ఉంటాయి. బ్రాంకీ ఎస్కెటిస్ అనే సమస్య కూడా వర్షాకాలంలో మనం గమనించవచ్చు. ఏళ్ల తరబడి దగ్గు, తెమడతో బాధపడుతూ ఉన్న వాళ్లలో ఈ సమస్య తలెత్తుతుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల కొన్ని సందర్భాలలో తెమడతో పాటు రక్తం కూడా పడుతుంది. ఈ కోవకు చెందిన

0: లు దీర్ఘకాలం పాటు ఇన్హేలర్స్ వాడుకోవలసి ఉంటుంది. ధూళి, జంతువుల విసర్జాలు, పొగ ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు.
1: మీరింతవరకు వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ ప్రసంగం విన్నారు.
2: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్ గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్ కి స్టార్టప్స్ జనరల్ గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలా మంది స్టార్టప్ కంపెనీస్ కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్ కి ఇనిషియల్ గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనిషియల్ స్టేజ్ లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్ లో ఇవ్వబడే ఈ ఫండ్ ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునే వారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్ లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్ గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటి డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్ గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అయినా సరే, అలానే ఒక మీరు కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసం, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు, సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
2: సో ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్ లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
2: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్ లోకి వెళ్ళి సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అదే వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, విత్ ఇన్ వన్ డే నుంచి ఒక 3 డేస్, మాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ ని మీరు యూజ్ చేసుకుని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్ కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్ గా ఏమైనా అవసరం ఉందంటారా?
2: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్ లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 to 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 years అంటే 0 స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్ గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 నుండి ఒక 10 years వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 years, అలా ఈ 4 criteria ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?

0: తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్ గా పిచ్ డెక్ లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్ కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీ లో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక గవర్నమెంట్ అఫీషియల్, బ్యాంకర్, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్ గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎలీప్ వి హబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటర్, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021 లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్ కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసీ లీప్ వి హబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలా మంది స్టార్టప్స్ కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్ కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్ కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్, మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్ లో మీకు, మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్లి ఆన్లైన్ లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ మీరు, మీకు జనరల్ గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలా, లేకపోతే ఈ సిసిడి కావాలా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్ కి కావాలా ఈ ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలా. సో ఈ విధంగా డీటెయిల్ గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ లో మీకు లాస్ట్ ఆప్షన్ లో ఒక 3 ఇంక్యుబేటర్స్ ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్స్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్ కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు?

0: ఇటువంటి లబ్ధి పొందారు.
1: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్ కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్ కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్ లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్ కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్ లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
0: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజీ నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాకృత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమ పురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజ వరదులుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాలమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకుని దాసభావంతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకి

0: కాదు, సరీసృపాలు పశుపక్షి మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మాన్ని అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యుల గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కాన్లో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగి వచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణు స్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు ఎక్కినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి

0: ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోంది. తవ కథామృతం తప్త జీవనం కవి పిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాం మందబుద్ధిస్తారు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతోందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయారు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజ అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాజ్ఞన్మన్య అనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం అయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వనితే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అన్నుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు తాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేరెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు. అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో, దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజ రాజ సరస్సు అని కూడా ఉండేది. కాల గమనంలో అనేక మార్పులు, చేర్పులు, కూర్పులు, తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించారు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలు తనని లోకపాలు అందరూ వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే

0: అహంకార మమకారాలని త్యాగం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనమందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకున్నాం. గజరాజవరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ ఆడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకు సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రు భయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్య రక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకిచ్చేస్తున్నానో, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
0: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించిన వాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయడానికి మేము ముందు అహమికతో

వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్నీ మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతాం. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతాం. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో. అందుకనే ఈ క్షేత్రానికి ఆది వరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నారు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణమనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్రులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్రుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తారు. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను, గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవారకు చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆ శ్రీదేవితో, భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్య మాలికలతో షడ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వాత్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ బాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటారు. వెనుకగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు, సామములు, యజుస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటారు. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచింత్యంతు

0: ఆ దైవస్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు. ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా, గోవిందునిగా, లీలామానుష విగ్రహునిగా, ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్టి గారి ద్వారా తెలుసుకుందాం. గోవింద గోవింద.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూ సమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలేమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా, భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా, ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబు గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ 7 కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమలేశ, జయ జయ 7 కొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తారట. మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువల్లనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి

దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనం అందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీయ

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి స్థానకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీరామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొత్తగూడెం రామవరం నుండి, పంజాబ్ గడ్డ ఏరియా నుండి నాతర్మల్ల మల్లేష్, కుమారి రాజకుమార్, సాగర్ రమేష్, వెంకటేశ్వర్లు, గంగరపు శంకర్, చంద్రకళ రమేష్, రజని స్వామి, నందు జి, దుర్గా ప్రసాద్, డాక్టర్ పుష్పలత, అమ్ములు వీరంతా తోటరాముడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత తొలిముద్దు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షెరీఫ్ ఖాన్, అలీం పాషా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబాస్ సత్యం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, దూడం ఉమాశంకర్, షాకీర్, సంగం రాములు, పాషా, సంగం జయమ్మ, శ్యామ్ జాడిపెంటయ్య, జీవీఆర్, దంతాల ఆనంద్, ఎం కుమారస్వామి, మీ అందరి కోసము శబాస్ సత్యం ఈ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. వార్తా ప్రసారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినండి మొహరా. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట.

మీరు విన్నా పాట చాందిని చిత్రం నుండి జాలి ముఖర్జీ శ్రీదేవి పాడిన పాట. ఇప్పుడు వినండి సాజన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్య వివరాలు. రేపు ఉదయం 10:30 భారత ప్రధాని శ్రీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 19-20 తేదీలలో నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో పశువుల నుండి మనుషులకు సోకే వ్యాధుల క్షయవ్యాధి గురించి తెలుసుకుంటారు. 7:15 మంచి అలవాట్లే ఆరోగ్యానికి రక్ష ప్రత్యేక కార్యక్రమం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారము. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షాహిద్ పర్వేజ్ గారి సితార్ వాదనం వింటారు. 2:30 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రము 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమము హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమము ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్య వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:00 దాటి 3:14. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.